ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 22వ రోజు ఇప్పుడు మంగళధ్వని వింటారు.

ఎప్పుడు ఇప్పుడు తెల్లారింది కాబట్టి అలా అలా అలా మన డేని మన షోని అండ్ ఈరోజు 12th డేట్ అండ్ ఫ్రైడే సో వీకెండ్ కాబట్టి ఈరోజు మార్నింగ్ మార్నింగ్ మన షోని డివోషనల్ సాంగ్స్తో స్టార్ట్ చేద్దాం. సో స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై. ఈనాటి మా కార్యక్రమాలు వైత్ ఆర్ ఆర్చే రాణా ప్రతాప్ అండ్ స్టూడియో క్లక్ల టైం 6:11.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

స్టూడియో క్లోక్ల టైం 6:23 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రీయ దర్శన కార్యక్రమం వైద్య ఆర్జే రాణా ప్రతాప్తో. అండ్ ఇవాళ క్షేత్రీయ దర్శనంలో మనము ఈ ఆలయం గురించి మాట్లాడుకుందామంటే హైదరాబాద్లోని ఉన్న శ్రీ అష్టలక్ష్మి దేవాలయం. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి 8 రూపాలైన ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి దేవతలకు అంకితం చేయబడింది ఈ ప్రసిద్ధమైన శ్రీ అష్టలక్ష్మి దేవాలయం. అంటే అష్టలక్ష్మి అంటే అమ్మవారి యొక్క 8 రూపాలు ఈ గుడిలోనే ఉన్నాయన్నమాట. సో ఇది ఎక్కడ ఉందంటే రామకృష్ణాపురం కోటపేట హైదరాబాద్లో ఉంది అన్నమాట ఈ టెంపుల్. సో యాక్చువల్లీ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే అష్టలక్ష్మి అమ్మవారి 8 రూపాల దర్శనం ఒకే చోట మనకి లభిస్తుంది. అండ్ అలాగే ప్రశాంతమైన వాతావరణం, ఆధ్యాత్మిక అనుభూతి అండ్ దక్షిణ భారత శైలిలో అద్భుతమైన నిర్మాణం ఇక్కడ ఉంది అంట. అండ్ శుక్రవారం ఈరోజు వరలక్ష్మి వ్రతం, నవరాత్రి రోజుల్లో ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయంట. ఇక దర్శన సమయం వచ్చేసి 6 గంటల నుంచి 12 గంటల వరకు అండ్ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది అన్నమాట. సో మాట్లాడితే మీ ఆలయం గురించి మరిన్ని విషయాలు ఈ పాట తర్వాత.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9 Musically yours.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ మరోసారి ఆకాశవాణి వింటున్న శ్రోతలందరికీ గుడ్ మార్నింగ్. అండ్ యా, జస్ట్ బిఫోర్ బయటికి వెళ్ళేసి వచ్చిన, సో వెదర్ అంతా కాస్త కూల్ కూల్గా ఉంది. అండ్ దీని తర్వాత ఒక 10 అలా అయితే మళ్ళీ కంప్లీట్గా గట్టి ఎండలు కొడుతుండొచ్చు, రైట్? సో మాట్లాడదాం. మొసం మొసం ముచ్చట్లునే మంచి మంచి పాటలు పట్టుకొచ్చిన అన్నీ కూడా క్యూ చేసి పెట్టేసినాను. సో ఫస్ట్ ఈ మార్నింగ్ షో 7 o'clock అవుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడు అందరూ లేస్తూ ఉంటారు కాబట్టి ఒక్కసారి అందరినీ నిద్ర లేపడానికి ఈ సాంగ్ మీకోసం. స్టే టుడే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: ఇంకా వింటున్నావురా బాలు, ఇక ఎప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క.

ఎస్ టుడే క్లాక్ టైమ్స్ 7:15 అవుతుంది. అండ్ యా, మనం ఉన్నాం హెల్దీ మార్నింగ్ ప్రోగ్రామ్లో. అండ్ నౌ మనం మాట్లాడుకుందాం ఫిట్నెస్ గురించి, ఈరోజు డే స్పెసిఫిక్ గురించి, అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆర్ న్యూట్రిషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్తో పాటు అండ్ ఇవన్నిటి గురించి, మన హెల్త్ అన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం ఈ సాంగ్ తర్వాత. స్టే టుడే ఆకాశవాణి FM 91.9.

2 o'clock టైం 7:19 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ మన పెద్దలు ఒక మాట చెప్పేవారు కదా, సో పొద్దున లేచిన వాడికి ప్రకృతి వరమిస్తుంది అని. నిజంగా ఆ మాటలో ఎంత నిజముందో అదంతా కూడా పక్కన పెడితే, కానీ ఈ రోజుల్లో మనలో చాలామంది రాత్రి ఆలస్యంగా నిద్రపోతున్నాం. దెన్ ఎందుకు అంటే మొబైల్, సోషల్ మీడియా, సినిమాలు, సిరీస్లు చూసే సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. సో దీని ఫలితంగా ఏమవుతుంది, పొద్దుగాల మనం లేటుగా లేస్తున్నాం కదా. అంటే ఇంతకుముందు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లేస్తాం అంటే 4 o'clock ఉంటాయి, కానీ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లేస్తాం అంటే ఎర్లీ మార్నింగ్ కాదు, ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 10 to 11 ఆ టైంలో లేస్తాను అని చెప్పేసి, ఎందుకంటే నైట్ లేట్గా నిద్రపోతా అని చెప్పేసి ఈజీగా అయిపోతాం. కానీ ఉదయాన్నే లేచే వాళ్ళ జీవితంలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు కనిపిస్తాయంట. సో అందులో ఏంటి ఆ మార్పులు అని అంటే మానసిక ప్రశాంతత, ఇది మొదటిది. ఉదయం సూర్యోదయానికి ముందు ఉండే నిశ్శబ్దం మనసుకు ఎంతో ప్రశాంతత ఇస్తుంది. ఆ సమయంలో కొద్దిసేపు నడక నడిచినా మనం, లేకుంటే యోగా చేసినా, లేదా కేవలం ప్రకృతిని ఆస్వాదించినా సరే రోజంతా ఉత్సాహంగా ఉంటుందంట. సో ఇట్లా కొన్ని ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అని చెప్పేసి కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయన్నమాట. సో మార్నింగ్ లేస్తే మనకి ఏంటి హెల్త్ బెనిఫిట్స్ అని చెప్పేసి, సో అవన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఇప్పుడు ఒక కమర్షియల్ బ్రేక్ వస్తుంది, దాని తర్వాత సాంగ్ తర్వాత మనం సెకండ్ వన్ ఏందో అనేది మాట్లాడుకుందాం. సో స్టేట్ నుండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

2 o'clock టైం 7:26 అవుతుంది. అండ్ ఉదయాన్నే లేచే వాళ్ళ జీవితంలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు కనిపిస్తాయి అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం కదా. సో అందులో మొదటిది మానసిక ప్రశాంతత. ఉదయం సూర్యోదయానికి ముందు ఉండే నిశ్శబ్దం మనసుకు ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. అది వాస్తవం. ఎప్పుడైనా సరే మీరు ఎర్లీ మార్నింగ్ లేచి అలా టెరెస్ పైకి వెళ్ళి కూర్చుంటే ఎంత పీస్ఫుల్ అంటే అంత పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఆ సమయంలో కొద్దిసేపు మనం వాక్ చేసినా, యోగా చేసినా, లేదా కేవలం ప్రకృతిని ఆస్వాదించినా, అంటే ఆకాశం వైపు చూస్తూ మళ్ళీ మొబైల్ దగ్గర ఉండొద్దు. మొబైల్ దూరం పెట్టేసి కేవలం

వెళ్ళి ఆ బిల్డింగ్ పైన అలా కూర్చుంటే ఆ ప్రకృతిని ఆస్వాదిస్తే రోజంతా హ్యాపీగా ఉత్సాహంగా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ ట్రిప్ ఎలాగో సాటర్డే కాబట్టి ట్రై చేయండి. అండ్ రెండోది సమయ నిర్వహణ, అంటే ఉదయం త్వరగా లేవడం వల్ల మనకు ఆనంద అదనంగా 1 లేదా 2 గంటల సమయం దొరుకుతుంది. ఆ సమయంలో పనులకు మనం ప్లాన్ వేసుకోవచ్చు అండ్ కొత్త విషయాలు కూడా నేర్చుకోవచ్చు. బికాజ్ మనం డైలీ నార్మల్ మన డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది 9 and 10 ఆ టైంలో లేస్తే 11-12కి స్టార్ట్ అవుతుంది. అదే మనం ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ లేస్తే సో 8-7 o'clock నుంచి మన డే స్టార్ట్ అవుతుంది. సో దాన్ని బట్టి మనకి ఎర్లీగా 2 hours ఎక్స్ట్రా ఉంది అనే ఫీలింగ్ ఉంటుంది అండ్ పనులు కూడా ఆ రోజు తొందరగా అయిపోతుంది. అండ్ మూడోది ఇంపార్టెంట్ హెల్త్, ఆరోగ్యం అనమాట. ఎర్లీ మార్నింగ్ లేస్తే ఉదయం స్వచ్ఛమైన గాలి సూర్యకిరణాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. డాక్టర్స్ కూడా ఏమైనా సరే ఇష్యూ ఉంటే సో విటమిన్ డి కంపల్సరీ ఎర్లీ మార్నింగ్లో వండి సూర్యుని కింద ఉండండి, ఐ మీన్ సూర్యకిరణాలు మన బాడీకి తగిలేటట్టు చూసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. అండ్ మనం అది చేయకుండా సప్లిమెంట్గా ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాం విటమిన్ డి కోసం. సో అలా కాకుండా ఇప్పటి నుంచి అయినా సరే ఎర్లీ మార్నింగ్ లేచి అలా బిల్డింగ్ పై గోచు లేకుండా బయట ఎక్కడికైనా నియర్ బై ఉన్న పార్క్ కానీ వెళ్తే సూర్యకిరణాలు మనకు తాకుతాయి. సో మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి అండ్ డాక్టర్లు కూడా ప్రతిరోజు కొద్దిసేపు ఉదయాన్నే నడవమని సూచిస్తూ ఉంటారనమాట. సో ఇలా అందుకనే ఎర్లీ మార్నింగ్ చేస్తే చాలా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, చాలా హెల్ప్ ఉంటాయి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేసే ప్రయత్నం చేయండి అండ్ లేచినప్పుడు కాసేపు మీరు కంప్లీట్గా పీస్గా ఉండి ఎఫ్ఎం రెయిన్బో ఆన్ చేసుకుని మా షో వింటూ ఉండండి. స్టేట్ ఇండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

7:45 అవుతుంది అండ్ యూఆర్ లీజనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ బై హ్యాపీ మార్నింగ్ హెల్దీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్. అండ్ ఈరోజు 12th June కాబట్టి ఈరోజు డే ఒక స్పెసిఫిక్ డే ఉందన్నమాట, అదే ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. సో వరల్డ్ అగేన్స్ట్ చైల్డ్ లేబర్ డే, వరల్డ్ డే అగేన్స్ట్ చైల్డ్ లేబర్ అనమాట ఈరోజు. సో ప్రతి సంవత్సరం 12 June ప్రపంచ బాలల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. సో బాల కార్మిక వ్యవస్థపై అవగాహన పెంచడం, దానిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రపంచవ్యాప్తంగా చర్యలు ప్రోత్సహించడం కోసం ఈ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అసలు నార్మల్గా బాల కార్మిక వ్యవస్థ అంటే ఏంటి అని చెప్పేసి మనం చూస్తే, సో పిల్లలు తమ వయసుకి తగిన విద్య, ఆటలు, ఆరోగ్యకరమైన జీవితం పొందకుండా పనుల్లో నిమగ్నమైపోవడం బాల కార్మిక వ్యవస్థగా పరిగణించబడుతుందన్నమాట. ఇది వారి భవిష్యత్తును దెబ్బతీస్తుంది. బికాస్ అండర్18 ఎవరైనా సరే విద్యా హక్కు చట్టం ఉంది. సో మనకి కాబట్టి కంపల్సరీ వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, ఎడ్యుకేషన్ తీసుకోవాలి, అండ్ దాని తర్వాత 18 తర్వాత వాళ్ళు పనులు చేసుకోవడానికి మన ఇండియాలో ఉంటుందన్నమాట. సో ఎందుకు ఈ దినోత్సవం అంటే, ప్రతి చిన్నారికి విద్యా హక్కు కల్పించడానికి, బాల కార్మికత్వం వల్ల కలిగే నష్టాలను గుర్తు చేయడానికి, దానిపై అవగాహన పెంచడానికి, అండ్ అలాగే చిన్నారుల హక్కులను పరిరక్షించడానికి, అండ్ బాల కార్మిక వ్యవస్థ పూర్తిగా నిర్మూలించడానికి. ఎందుకంటే ఇప్పటికీ స్టిల్ ఇండియాలో మనం 2026 ఉన్నాము, ఇప్పటికి కూడా చాలా ప్లేసెస్లో, ఎస్పెషల్లీ రూరల్ ప్లేస్లో, ఎందుకంటే ఇక్కడ సిటీలు అంటే ఇన్స్పెక్షన్ అవుతుంది అది అని చెప్పేసి భయపడతారు, కానీ సో రూరల్ ప్లేస్లో ఇంకా స్టిల్ ఇప్పటికీ కూడా చైల్డ్ లేబర్స్గా చాలామంది ఉన్నారన్నమాట. కాబట్టి పిల్లల చేతిలో పుస్తకం ఉండాలి కానీ పరిమూట్లు కాదు. సో పిల్లల భవిష్యత్తు బంగారంగా మారాలి, బాల కార్మికుల్లాగా కాదు. సో 2 June ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం కాబట్టి పిల్లలను పనిలో కాదు పాఠశాలలో చూడాలనే సంకల్పాన్ని మరోసారి గుర్తు చేసుకుందాం. అండ్ బాలిక కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత, మనందరి బాధ్యత ఈరోజు. స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఎస్ 2 o'clock టైం 7:55 అవుతుంది అండ్ ఎగ్జాక్ట్గా 8 o'clockకి మనం న్యూస్ హెడ్లైన్స్ వింటాం. స్టేట్ అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునేలా మహారాష్ట ప్రభుత్వంతో చర్చలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో రెండవ ఫేజ్కు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు విజ్ఞప్తి చేశారు. వికసిత్ భారత్ నిర్మాణంలో బొగ్గు వనరుల పాత్ర అపారమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 46,000 కోట్ల రూపాయల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిందని హైదరాబాద్లో జరిగిన కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షో కార్యక్రమంలో వెల్లడించారు. నల్గొండ జిల్లాలో 442 కోట్ల రూపాయలతో చేపట్టిన ఏఎంఆర్పీ హైలెవెల్ కెనాల్ లైనింగ్ పనులను జూలై చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. లైనింగ్ పనులను పరిశీలించిన మంత్రి నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ రైతు సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం అవసరమైన స్థలాలను గుర్తించే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. త్వరలోనే క్యూర్ పరిధిలోని జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. రైతులు సాంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా ఆధునిక వ్యవసాయ సాంకేతికతను అందిపుచ్చుకుని అధిక లాభాలు సాధించాలని మంత్రి సీతక్క అన్నారు. నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సేంద్రీయ సాగుపై దృష్టి సారించాలని ఒకే రకమైన పంటలు వేయకుండా పంటల మార్పిడి చేపట్టాలని సూచించారు.

అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. భావితరాలకు సమతుల్య వాతావరణాన్ని అందించడానికి అడవుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించి వాటిని వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో 3 వన్డేల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత అండర్-19 పురుషుల జట్టుకు హైదరాబాద్ యువ క్రికెటర్ యశ్వీర్ గౌడ్ ఎంపికయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఎపిసోడ్ ఒక టైం 8:05 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాష్ షో అని ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే సనాన ప్రతాప్. అండ్ టైం 8:05 అవుతుంది అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు ఉరుకులు పరుగులు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి అండ్ స్కూల్స్ ఇంకా స్టార్ట్ కాలేదు, 15 స్టార్ట్ అవుతుంది అండ్ కాలేజెస్ ఆల్రెడీ ఈ పాటికే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. రైట్, సో మాట్లాడదాం అన్ని ముచ్చట్లు కూడా. సో వాట్ యు ఆర్ డూయింగ్ అట్ ప్రజెంట్, సో మీరు నాతో పాటు షేర్ చేసుకోవాలండి. ఏం చేస్తున్నారు మీరు, వాట్సాప్ ప్లాన్స్ ఫర్ టుడే అనేది మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. మా వాట్సాప్ నంబర్ 4023234822 అనే నంబర్కి. రైట్, సో స్టేట్ అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ మీకోసం.

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్లు సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యగారు .gov.in.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: రాజ్యా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: 101.9.
1: ఎస్, బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్స్ అండ్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ విన్నారు కదా. రైట్, ఇక ఇప్పుడు నుంచి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ స్టూడియో క్లాక్ల టైం 8:35 అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక కళ ఉంటుంది కదా, మంచి సంపాదన కానీ, ఆర్థిక స్వేచ్ఛ కానీ, సుఖమైన జీవితం. కానీ ధనవంతులు కావడం కేవలం అదృష్టం వల్ల కాదు, కొన్ని మంచి అలవాట్ల వల్ల కూడా ధనవంతులం అవ్వడం సాధ్యమవుతుంది అని చెప్పేసి చెబుతూ ఉంటారు అన్నమాట పెద్దలు అనమాట. సో దీనికి సంబంధించి కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఆ అలవాట్లు ఏంటంటే, ఉదయాన్నే లేవడం, అంటే బ్రహ్మముహూర్తంలో లేచి రోజు ప్రారంభిస్తే మనలో ఉత్సాహం, ఏకాగ్రత పెరుగుతాయి అని చెప్పేసి అప్పుడు లేపుతుంటారు. ఎర్లీ మార్నింగ్ లేవండి, బ్రహ్మముహూర్తాలు ఉంటే ఆ టైంలో లేచి మంచి మంచి పనులు చేయండి, మంచి ఆలోచనలు పెట్టుకోండి, మంచిగా చదవండి అని చెప్పేసి. సో అట్లా ఎర్లీ మార్నింగ్ లేవడం ఇంపార్టెంట్ అనమాట. అండ్ క్రమశిక్షణ, అవసరానికి మించి ఖర్చు చేయకుండా ప్రతి పనిని బాధ్యతగా చేయాలి అని క్రమం తప్పకుండా ఏదైనా సరే మనం క్రమశిక్షణ పాటించాలి అంట. అండ్ బద్ధకానికి దూరంగా ఉండడం, అంటే ఈరోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేయాలి అనమాట. అండ్ పొదుపు, అంటే ఎంత సంపాదించామన్నది కాదు కానీ ఎంత దాచుకున్నామన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాబట్టి, సో మనం సంపాదించే ప్రతి దాంట్లో కూడా కాస్త పొదుపు చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అహంకారానికి దూరం పెట్టడం, అంటే డబ్బు వచ్చిన వినయంగా ఉండాలి, గర్వం సంపాదనకు ఎక్కువ కాలం నిలవనివ్వదు కాబట్టి ఎంత ఉన్నా ఒదిగి ఉండాలి అని చెప్పి చెప్తుంటారు కాబట్టి మనం ఎంత సంపాదించినా అహంకారం మన దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు. అండ్ మీ లక్ష్యాలని అందరికీ చెప్పకండి, బికాజ్ మాటలతో కాదు మీ విజయంతో సమాధానం చెప్పాలి కాబట్టి, నేను అది చేయాలనుకుంటున్నా ఇది చేయాలనుకుంటున్నా కాకుండా, సో జస్ట్ చేసి చూపించండి. సో ధనవంతులు ఒక్క రోజులో తయారవ్వరు కాబట్టి రోజు చేసే మంచి అలవాట్లని వారిని ఆ స్థాయికి తీసుకొస్తుంది కాబట్టి మనం కూడా అలా డైలీ మంచి చేస్తూ మంచి మంచి పనులు చేస్తూ మంచిగా ఉన్నాం. రైట్, స్టేట్ అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టూడియో క్లాక్ల టైం 8:50 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్ అండ్ యా టుడే వి గాట్ అ మెసేజ్ ఇన్ వాట్సాప్ అండ్ హాయ్ రానా దిస్ ఇస్ శ్రావణి అండ్ గణేష్ ఈరోజు మా పాప బర్త్డే శ్రేష్ఠది విష్ హర్ హ్యాపీ బర్త్డే టు శ్రేష్ఠ పాప రైట్ సో ఇలా మీరు కూడా నాకు వాట్సాప్ చేయొచ్చు మీరు నాకు వాట్సాప్ చేయాలంటే నా వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి స్టేట్ యూ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9

0: ఎస్, 2 o'clock లో టైమ్ 8:55 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ వీ గోట్ ఎ మెసేజ్ ఫ్రమ్ యుఎస్ఏ. హాయ్ రాణా, ఐఎమ్ ప్రమోద్ ఫ్రమ్ యుఎస్ఏ, ఐఎమ్ లవింగ్ యువర్ షో, కీప్ కంటిన్యూయింగ్ అని చెప్పేసి మనకి మెసేజ్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. యుఎస్ఏలో నుంచి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ అనదర్ మెసేజ్ కూడా. హాయ్ రాణా, మీ అండ్ మై ఫ్రెండ్స్ ఆర్ లిజనింగ్ టు యువర్ షో. సో దిస్ ఇస్ లహరిక, యామిని అండ్ సాత్విక అని మనకి మెసేజ్ చేశారు, రైట్? సో టైం 8:56 అవుతుంది. ఎగ్జాక్ట్గా 9 o'clock, 9 to 9:30 వరకు మీరు న్యూస్ హెడ్లైన్స్ వింటారు. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: జిందగీ కే లియే జాన్ జరూరీ హై, జీనే కే లియే అర్మాన్ జరూరీ హై, ఇస్ జాన్ ఔర్ అర్మాన్ కే లియే తేరీ ముస్కాన్ జరూరీ హై, ఔర్ వో ముస్కాన్ కే లియే మేరీ జాన్ దే దూంగా యా కిసీ కీ జాన్ లూంగా.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజన్లుగా ఉన్న హైదరాబాద్, న్యూఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు 6 మెట్రోపాలిటన్ నగరాల అభివృద్దిపై ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో M6 టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. VBGRAMG పథకానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు 60-40 నిష్పత్తిలో నిధులు ఖర్చు చేయాల్సి ఉన్నందున రాష్ట ప్రభుత్వం ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ను వెంటనే విడుదల చేయాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట వ్యాప్తంగా రోజుకు 5-6 పోక్సో కేసులు నమోదవుతున్నాయని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో బాలికల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అవయవ దాన ప్రక్రియను పారదర్శకంగా మార్చేందుకు 1994 నాటి అవయవ మార్పిడి చట్ట సవరణలకై కేంద్ర ప్రభుత్వం 16 మంది సభ్యులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్రతిష్టాత్మక కమిటీలో తెలంగాణ జీవన్ దాన్ ఇన్ఛార్జ్ నోడల్ అధికారి ప్రొఫెసర్ శ్రీభూషణ్ రాజుకు సభ్యుడిగా చోటు దక్కింది. ఇరాన్తో చర్చల్లో పురోగతి లభించడంతో ఆ దేశంపై కొత్త సైనిక దాడుల నిర్ణయాన్ని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఉపసంహరించుకున్నారు. యుద్దాన్ని ముగించేందుకు ప్రస్తుతం ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణను పొడిగించేందుకు ఇరు దేశాల ఉన్నత స్థాయి నాయకత్వాల మధ్య చర్చలు సఫలమయ్యాయని ఆయన సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో సామాన్యులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, పెట్రోల్, డీజిల్, సిలిండర్, ఇతర నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని పీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నమెంట్ నిన్న రాత్రి మెక్సికో సిటీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య మెక్సికో జట్టు 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికా జట్టుపై విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9, musically yours.
1: Studio clock time 9:04 and you are listening to Akashwani FM Rainbow 101.9 MHz by Vibrant Hyderabad Show with me RJ Rana Pratap. And yeah, so 9, it's time 9. ఇంకా ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ అందరూ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళిపోతారు, కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళిపోతారు, అండ్ మ్యాక్సిమం పీపుల్ ఆఫ్ ట్రాఫిక్లో స్టక్ అయ్యి ఉంటారు కదా, రైట్? సో ఈ అవర్ నెక్స్ట్ 9 to 10 వరకు మన షో ఉంటుంది కాబట్టి ఈ అవర్ మిమ్మల్ని బోర్ చేయకుండా జస్ట్ మిమ్మల్ని ఆ వైబ్ని మేనేజ్ మీ వైబ్ నా వైబ్తో మ్యాచ్ చేస్తూ మీ ఏ పాట వినాలనుకుంటున్నారో ఆ పాటలు నేను ప్లే చేస్తూ మిమ్మల్ని ఇన్ఫర్టైన్ చేస్తూ ఉంటాను అనమాట. ఇఫ్ సపోజ్ మీకు ఏదైనా సరే సాంగ్ కావాలంటే మీరు నాకు సాంగ్ వాట్సాప్ చేయొచ్చు, ఆ సాంగ్ నేను ప్లే చేయడానికి ట్రై చేస్తాను. మీరు నాకు వాట్సాప్ చేయాలంటే నా వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి. స్టేట్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఎస్, 2 o'clock టైం, 9:17 అవుతుంది. అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఇంతకుముందు ఇట్ ఆల్మోస్ట్ టైం 9 అవుతుంది అని చెప్పేసి, అండ్ ఆ టైంలో ఇఫ్ సపోజ్ వాట్స్ యువర్ వైబ్ అండ్ ఏ సాంగ్ అయినా వినాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అని చెప్తాను, చెప్పినా కదా, రైట్? సో వీ గాట్ అ సాంగ్ రిక్వెస్ట్ ఫ్రమ్ దుర్గా ఐశ్వర్య అండ్ శ్రావంతి గారి నుంచి కూడా అండ్ ప్రమోద్ గారి నుంచి కూడా, రైట్? సో ఐ విల్ ట్రై టు ప్లే దిస్ సాంగ్స్ ఇన్ బ్యాక్ టు బ్యాక్. ఈ నా షో అయిపోయేంతవరకు మీరు అడిగిన సాంగ్స్ని కూడా వేస్తాను, రైట్? సో ఇలా మీరు కూడా రైట్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. నాకు వాట్సాప్లో మెసేజ్ చేయాలంటే 4023234822 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. స్టేట్ యూన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, ఇట్స్ అ మ్యూజికల్ ఇయర్స్.

స్టూడియో క్లాక్ టైం 9:26 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ టైం 9:26 అవుతుంది అండ్ బయట కూడా వెదర్ చల్లగా ఉంది. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇంకో 1 అవర్ ఆర్ 2 అవర్స్లో మేబీ వర్షం కూడా పడే ఛాన్స్ ఉందట కాబట్టి సో సీట్ బెల్ట్ స్ట్రైట్ చేసుకోండి అండ్ త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోయింది. బికాస్ లాస్ట్ టైం వర్షం పడ్డప్పుడు మనం చూసినాం ఈ విధంగా హైదరాబాద్ అన్ని ట్రాఫిక్తో నిండిపోయింది అండ్ వాటర్తో ఫుల్ అయిపోయింది కాబట్టి సో వీలైనంత తొందరగా వెళ్ళిపోండి అండ్ అదే వెళ్ళిపోండి అని చెప్పేసి హరీ బరీ కాకుండా ఎఫ్ఎం రెయిన్బో ట్యూనింగ్ చేసుకున్నారు కాబట్టి హ్యాపీగా సాంగ్స్ వింటూ వైబ్ని మ్యాచ్ చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోండి. రైట్, స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ మీ మనకి హాయ్ రాణా ప్రతాప్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి మిరైజ్ మూవీ నుంచి సాంగ్ రిక్వెస్ట్ పెట్టారు. ఎక్కడి నుంచి అంటే నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి సరోజా గారు మనకి సాంగ్ రిక్వెస్ట్ అడిగారనమాట. సో మీ సాంగ్ మీకోసం స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ సాంగ్ తర్వాత ఒక కమర్షియల్ బ్రేక్, తర్వాత మళ్ళీ సాంగ్.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

ఎస్ టుడే క్లాక్లో టైం 9:35 అవుతుంది. అండ్ గుడ్ మార్నింగ్ రాణా ప్రతాప్ గారు. గుడ్ మార్నింగ్. నా పేరు మౌక్తిక, ఫ్రమ్ కుక్కట్పల్లి, హైదరాబాద్. అండ్ లిసనింగ్ టు యువర్ షో అండ్ థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్ సాంగ్స్ అని చెప్పేసి మనకి మెసేజ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కీప్ లిసనింగ్ టు అవర్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ యా, మీరు కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయాలంటే మా ఫోన్ నెంబర్ 4023234822. అండ్ మీ ఏరియాలో వెదర్ ఎలా ఉందో సో క్విక్ అప్డేట్స్ అనమాట. 35 అవుతుంది, ఇంకో 15 మినిట్స్, నేను ఇంకో 25 మినిట్స్ ఉంటాను కాబట్టి. సో మీ ఏరియాలో కూడా వెదర్ కూల్గా ఉందా? బికాస్ నేను ఉన్న స్టూడియోలో, నా స్టూడియో ఉన్న చుట్టుపక్కల ఏరియాలో కంప్లీట్గా కూల్ ఉంది కాబట్టి, సో మీ ఏరియాలో వెదర్ ఎలా ఉంది అని చెప్పేసి మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. మా వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
2: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడపక్లే, చిన్నగా రాసు.

2 o'clock టైం 9:50 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్ అండ్ వీ హ్యావ్ ఎ సాంగ్ రిక్వెస్ట్ ఫ్రమ్ హై రానా దిస్ ఇస్ శ్రీజా లిస్నింగ్ టు యువర్ షో అండ్ కెన్ యూ ప్లీజ్ ప్లే అ మహేష్ బాబు సాంగ్ యా షోర్ ఐ విల్ ప్లే మహేష్ బాబు సాంగ్ రైట్ సో ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ 10 మినిట్స్ ఉంది నెక్స్ట్ 10 మినిట్స్ ఒకవేళ మీకు కనుక ఏదైనా సాంగ్ కావాలంటే లేదా మీ ఏరియాలో ఎలా ఉంది అనే వెదర్ చెప్పండి సో వీ హ్యావ్ అ మెసేజ్ ఫ్రమ్ శ్రవంతి మా ఏరియాలో ఎండ వాయిస్తుంటే మీరేంటి కూల్గా ఉంది అంటున్నారు అండి సో మీ ఏరియాలో ఎండ ఉంది మా ఏరియాలో కూల్గా ఉంది రైట్ సో రాజు వెట్స్ అంబాయి సాంగ్ ప్లే చేయండి ఆల్రెడీ ఇప్పుడు ప్లే చేసేసాను రైట్ ఇంకా 2 సాంగ్ రిక్వెస్ట్ ఉన్నాయి సో నా షో అయిపోయేలోపు మీరు కోరుకునే సాంగ్ వేసే ప్రయత్నం చేస్తాను సో స్ట్రేట్ ఉంటే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ నెక్స్ట్ 5 మినిట్స్ ఉంది కాబట్టి నాకు వాట్సాప్ చేసి వచ్చి 5 మినిట్స్లో 4023234822 అనే నంబర్కి

ఎస్ 2 o'clock టైం 9:56 అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే అండ్ నెక్స్ట్ ఆర్జే మీతో ఈ మ్యూజిక్ జర్నీని కంటిన్యూ చేయడానికి ఆర్జే లహరి గారు రెడీగా ఉన్నారు. రైట్ ఇక అక్కడక్కడ వెదర్ చేంజెస్ ఉన్నాయంట. సో మనకు కొన్ని మెసేజ్ వచ్చేసి నేనున్న ప్లేస్లో మాత్రం కంప్లీట్గా వెదర్ కూల్గా ఉంది అండ్ ఇంకొన్ని ఏరియాస్లో చాలా గట్టిగా ఎండ కొడుతుందంట. ఏదేమైనప్పటికీ ఈవినింగ్ వరకు వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పేసి ఐఎండీ వాతావరణ శాఖ కూడా చెప్పింది. కాబట్టి పడ్డా పడకున్నా స్టే సేఫ్, జాగ్రత్తగా ఉండండి అండ్ ఎఫ్ఎం రెయిన్బో వింటూనే ఉండండి. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ చేరుకుంటారు. అక్కడ 132 ఎకరాల్లో అభివృద్ది చేస్తున్న రాష్ట్రపతి ఉద్యానవన నిర్మాణం పనులను పరిశీలించడంతో పాటు రేపు ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పెరేడ్కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్ర ప్రభుత్వం అస్సాం నాగాలాండ్ రాష్ట్రాల మధ్య కుదిరిన త్రైపాక్షిక అవగాహన ఒప్పందం ఈశాన్య ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న వివాదానికి ముగింపు పలుకుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఒప్పందం ద్వారా సదరు ప్రాంతంలో చమురు గ్యాస్ అన్వేషణకు మార్గం సుగమం అవుతుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఎస్సీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఫార్మసీ కళాశాలను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపినట్టు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న 133 గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు సీఎంతో చర్చించాలని తీర్మానం చేసినట్టు పేర్కొన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ దేశంలో కొత్త చరిత్రకు నాంది పలుకుతుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. దీని ద్వారా సుమారు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాల షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఇసుక త్రవ్వకాలపై సీబీఐ విచారణ జరిపించాలని, ఆల్ ఇండియా ఆదివాసీ రాజ్యాంగ హక్కులు సంస్కృతి పరిరక్షణ సమన్వయ సమితి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను విజ్ఞప్తి చేసింది. ఈ వర్షాకాలం సీజన్లో పంటలపై ఎల్నినో ప్రభావం చూపే అవకాశం అధికంగా ఉందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాయి. వీలున్నంత వరకు తక్కువ నీటితో పండే పంటల సాగుకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాయి. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నమెంటులో భాగంగా భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం మెక్సికో నగరంలోని గ్వాడలజారా స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో దక్షిణ కొరియా 2-1 గోల్స్ తేడాతో చెక్ రిపబ్లిక్ జట్టుపై విజయం సాధించింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈరోజు రేపు వర్షాలు కురిసే అవకాశాలుండగా మరికొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వడగాల్పులు వీచే ప్రమాదమూ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్ ఐ.

FM Rainbow 101.9. Welcome back, listeners. You're listening to Namaste Hello Adab on FM Rainbow 101.9 with me, your RJ Lahiri. We were talking about how our mornings can influence our mood. And honestly, everyone wakes up to a different story, isn't it? Like, kontamandi, congratulations, you're selected, ane email to lestaru. And some people wake up because the sibling snoring is louder than the alarm itself. అండ్ కొంతమంది ఫస్ట్ వాయిస్ వినిపించేది వాళ్ళ అమ్మదే. ఇంకెంతసేపు పడుకుంటావు, లేట్ అయిపోతుంది. ఇంకొంతమంది బెస్ట్ ఫ్రెండ్ నుంచి ఎర్లీ మార్నింగ్ కాల్, యార్ ఐ సీరియస్లీ నీడ్ టు టాక్ అని బ్రేకప్ స్టోరీ ఫుల్ ఎపిసోడ్ ఆన్ అయిపోతుంది. అండ్ ఈవెన్ మోర్ వర్స్ థింగ్ ఇన్ నవ డేస్ ఏంటి అంటే, ఎర్లీ మార్నింగ్ మీ బాస్ నుండి కెన్ వి మీట్ అర్జెంట్లీ ఆర్ కెన్ వి కనెక్ట్ అర్జెంట్లీ అని చెప్పి అప్పుడుంట చూడండి, పడుకున్న నిద్రతో ఐ మీన్ పడుకున్న మనతో పాటు పడుకున్న మన బీపీ కూడా లేచి నిల్చుంటుంది. సో మీరు కూడా మీ మార్నింగ్స్ ఎలా స్టార్ట్ అవుతాయో డూ వాట్సాప్ అస్ ఆన్ 0402323484822. దిస్ ఇస్ మీ యర్ ఆర్చి లహరి అండ్ స్టే ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యర్ ఆర్చి.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

Welcome back, listeners. You're listening to FM Rainbow 101.9 with me, your RJ Lahiri. And it's 10 o'clock, 34 minutes in studio clock. So we were talking about how our morning starts can affect our entire day's mood, right? So, you know what I realized? Maybe it's not really about the message, or it's not about the boss's call, or it's not about your parents waking you up. It's not even about the drama-filled message note or voice note from your best friend. Because if we observe carefully, it's the emotion that stays. A message can leave behind excitement. A phone call can leave behind stress. One compliment can boost your confidence. And one harsh word can stay in your head for hours and hours. Also, one hug comfort me. వదిలి వెళ్ళొచ్చు. సో టేక్ కేర్ అనే హోప్ని వదిలి వెళ్ళొచ్చు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనే ఒక్క మెసేజ్ మీ ఎంటైర్ డేని చాలా హ్యాపీగా ఉంచవచ్చు. ద ఇన్సిడెంట్ లాస్ట్ ఫర్ అ ఫ్యూ సెకండ్స్, బట్ ద ఇమోషన్ సమ్ టైమ్స్ స్టేస్ ఫర్ ది ఎంటైర్ డే. అండ్ మేబీ దట్స్ వై వీ ఫీల్ లైక్ వీ హ్యాడ్ అ బ్యాడ్ డే. బట్ యాక్చువల్లీ థింక్ అబౌట్ ఇట్, ఇట్ వాజంట్ అ బ్యాడ్ డే. It was just a bad 5 minutes that we carried with us all day along. Stay tuned to FM Rainbow with me, Archie Lahiri. Now listen to this wonderful song.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలో విద్య, వైద్యం, వ్యాపారం, పాలన నుంచి డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, స్వయం సహాయక సంఘాల మద్దతు వల్ల మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జూలై 1 నుంచి ప్రారంభించబోయే విబిజీరామ్జీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రానికి 3,825 కోట్లకు పైగా కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. ఈ కొత్త పథకం కింద గ్రామీణులకు 125 రోజుల పని దినాలు లభిస్తాయని, చేసిన పనులకు వారం రోజుల్లోనే వేతనాల చెల్లింపు జరుగుతుందని అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల పరిధిలో వివిధ పథకాల కింద జరుగుతున్న పనుల పర్యవేక్షణకు జిల్లాకు 2 చొప్పున 16 మంది ఉన్నతాధికారులను నియమిస్తూ ఆ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. జల్ జీవన్ మిషన్, పీఎం సురక్ష బీమా యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో పగడ్బందీగా అమలయ్యేలా చూడాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. రాజకీయ కుట్రతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్యసభ మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించారని తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు వల్లే నామినేషన్ను తిరస్కరించారన్న ప్రచారాన్ని ఖండించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ ఫలితాలు ఈ మధ్యాహ్నం 3:30 విడుదలవుతాయని ఐసెట్ కన్వీనర్ ఆచార్య అలువాల రవి ఒక ప్రకటనలో తెలిపారు. భారత పిస్టల్ షూటర్లకు హై పెర్ఫార్మెన్స్ కోచ్గా సేవలందిస్తున్న ప్రముఖ కోచ్, ఆసియా క్రీడల మాజీ స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా అనారోగ్యంతో కన్నుమూశారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన 49 ఏళ్ల జస్పాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈరోజు, రేపు వర్షాలు కురిసే అవకాశాలుండగా మరికొన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాల్పులు వీచే ప్రమాదమూ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

Welcome back, listeners. You're listening to FM Rainbow 101.9 with me, your RJ Lahiri. And it's 11:04 in studio clock. It's a special day today, like a day which we don't recognize much. आज मैं आपसे एक ऐसे दिन के बारे में बात करने वाला हूँ जो कैलेंडर में सिर्फ एक डेट नहीं बल्कि लाखों बच्चों की आवाज़ है. Did you know today is a very special day? A day that stands with children and for children. Yes, it's none other than World Day Against Child Labor. మనందరం చిన్నప్పుడు ఏం చేసాం? స్కూల్కి వెళ్ళాం, ఫ్రెండ్స్తో ఆడుకున్నాం, కార్టూన్స్ చూసాం, హోంవర్క్ పోస్ట్పోన్ చేసి అమ్మ దగ్గర తిట్లు కూడా తిన్నాం. కానీ మన ఏజ్లో ఉన్న కొంతమంది పిల్లలు స్కూల్ బ్యాగ్స్ క్యారీ చేయాల్సిన ప్లేసెస్లో సిమెంట్ బ్యాగ్స్ క్యారీ చేస్తున్నారు, టాయ్స్తో ఆడాల్సిన చేతులతో టీ గ్లాసెస్ కడుగుతున్నారు, డ్రీమ్స్ కనాల్సిన ఏజ్లో రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతున్నాయి వాళ్ళకి. అండ్ టు బి ఫ్రాంక్, హమ్ అప్నీ బిజీ లైఫ్స్ మే ఇత్నే ఇన్వాల్వ్ హో జాతా హై కి కభీ కభీ ఉన్ బచ్చోకి ఆవాజ్ సునీ నహీ పాతే, జో బచ్పన్ జీనే కే బజాయే బచ్పన్ కామ్ రహతే హోతే హై. వరల్డ్ డే అగేన్స్ట్ చైల్డ్ లేబర్ హమే యాద్ దిలాతే హై కి హర్ బచ్చే కో పఢానా కా హక్ హై, కుల్ కే హస్నే కా హక్ హై, సప్నే దేఖనే కా హక్ హై ఔర్ సబ్సే జరూరీ బచ్పన్ జీనే కా హక్ హై. సో లిజనర్స్, ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ అ షార్ట్ కమర్షియల్, లెట్స్ టాక్ అబౌట్ హౌ దిస్ డే యాక్చువల్లీ బిగాన్, what its main motive is, and more importantly what we as ordinary citizens can do to reduce child labor. Stay tuned to FM Rainbow 101.9 with me, your RJ Lahiri.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

Welcome back, listeners. You're listening to Namaste Hello Adab on FM Rainbow 101.9 with me, your RJ Lahiri. So we were talking about World Day Against Child Labor. This World Day was started in 2002 by an international labor organization, also popularly known as ILO. On this day, 12th June, every year, we celebrate World Day Against Child Labor. The main aim was simple but yet powerful, that is, to draw the world's attention towards the reality of child labor and encourage collective action to eliminate it. Telugulo cheppalante, pillala chetullo pani kaadu pustakalu undali, vaalla kallallo bayam kaadu bhavishyattupai aasha undali. According to global estimates, millions of children across the world are still engaged in labor. They are engaged in labor works like working in factories, farms, hotels, construction sites, and even inside homes. Aur sabse dukhi baat, kabhi kabhi hum ise normal maan lete hai. For example, tea stall lo chai order chesinappudu మన ఏజ్ కన్నా చిన్నపిల్లవాడు సర్వ్ చేస్తే బా చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నాడు అని అనుకుంటాం. బట్ ద రియల్ క్వశ్చన్ ఈస్ ఎట్ అన్ ఏజ్ వేర్ హీ షుడ్ బి లర్నింగ్ మల్టిప్లికేషన్ టేబుల్స్, వై ఈస్ హీ క్యాల్కులేటింగ్ కస్టమర్ బిల్స్? హ్యావ్ యూ ఎవర్ థాట్ అబౌట్ ఇట్? రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళ చాయిస్ కాదు, సర్కమ్స్టాన్సెస్ వల్ల వచ్చిన బర్డెన్ కూడా అవ్వచ్చు. బట్ ప్రాబ్లమ్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ది responsibility or situation. We can find a solution or a way out for them. Stay tuned to FM Rainbow 101.9 with me, your RJ Lahiri. We have a small commercial after this song, so stay tuned.

Welcome back, listeners. You're listening to FM Rainbow 101.9 with me, your RJ Lahiri. We were talking about World Day Against Child Labor and how can we play a role in eliminating it. If you see a child working in hazardous conditions, don't ignore it. And another way you can eliminate child labor is encourage education whenever possible. And also support organizations working for child's welfare. Or sabse important, kabhi bhi child labor ko normal ya cute kehkar appreciate mat kijiye, kyunki every child deserves a classroom before a workplace. Don't you think? Har bachcha mazdoor nahi, kisi ka doctor banne ka sapna hai, kisi ka teacher, kisi ka dancer, aur shayad kisi ka RJ banne ka bhi. మన సపోర్ట్, మన అవేర్నెస్, మన చిన్న యాక్షన్ కూడా ఒక పిల్లవాడి జీవితం మార్చగలదు. సో ఆన్ దిస్ వరల్డ్ డే అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్, లెట్స్ నాట్ రేజ్ అవర్ వాయిసెస్ ఫర్ వన్ డే. లెట్స్ క్రియేట్ అ వరల్డ్ వేర్ చైల్డ్ హుడ్ ఇస్ ప్రొటెక్టెడ్ ఎవ్రీ సింగిల్ డే. బికాస్ చిల్డ్రన్ బిలాంగ్ ఇన్ స్కూల్స్, ఆన్ ప్లే గ్రౌండ్స్ అండ్ ఇన్ లవింగ్ హోమ్స్, నాట్ ఇన్ వర్క్ ప్లేసెస్. ఇజంట్ ఇట్? దే ఆర్ క్యూట్, సో లెట్ అస్ మేక్ దెమ్ స్టే only in places like schools, playgrounds and homes. Stay aware, stay kind and keep spreading smiles. Stay tuned to FM Rainbow 101.9 with me, your Archie, and now listen to this beautiful song.

నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

हाँ, इंटरेस्टिंग, राइट? एंड हॉनेस्टली, रेड रोज इज लाइक सबके लाइफ में वेरी स्पेशल थिंग. वी यूज इट फॉर मैनी स्पेशल ओकेशंस, इरेस्पेक्टिव ऑफ द इमोशन दैट ओकेशन कैरीज, इजंट इट? रेड रोज की लाइफ भी ना थोड़ी अनफेयर है, बिकॉज दैट मूवमेंट वी सी अ रेड रोज ब्रेन ऑटोमेटिकली गोज, ओहो, प्रपोजल इन दी, समवन इज इन लव. बट बिचारी रेड रोज भी लाइक, भाई నేను ఫ్రెండ్షిప్కి కూడా యూజ్ అవుతాను, అప్రిషియేషన్కి కూడా ఇస్తారు, ఇంకా మాట్లాడితే సారీ చెప్పడానికి కూడా పనికొస్తాను. ఐ మీన్ ఇమాజిన్ బీయింగ్ సో ఐకానిక్ దట్ వన్ ఫ్లవర్ ఇస్ బీయింగ్ యూజ్డ్ టు సే ఐ మిస్ యూ, ఐ లవ్ యూ, అండ్ ఆల్సో ఫర్ ప్లీజ్ ఫర్గివ్ మీ. అండ్ సమ్ టైమ్స్ సార్, ఈరోజు మీ ప్రజెంటేషన్ చాలా బాగా జరిగింది. ఐ థింక్ రెడ్ రోజ్ హ్యాస్ మోర్ జాబ్ రోల్స్ దెన్ ఆర్ జనరేషన్ ట్రయింగ్ టు డిసైడ్ అ కెరియర్ పాత్. స్టే ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యర్ ఆర్చీ, అండ్ లెట్స్ టాక్ మోర్ అబౌట్ హౌ రెడ్ రోజెస్ ఆర్ స్పెషల్ అండ్ హౌ వీ ఆర్ యూజింగ్ ఇట్, అండ్ లెట్ అస్ గెట్ ఎంటర్టైన్ బై ద స్టోరీస్ ఆఫ్ రెడ్ రోజ్ అండ్ బ్యాక్ స్టోరీస్. లెట్ అస్ గెట్ ఇన్ టు దోస్ ఫ్లాష్ బ్యాక్స్. స్టే ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

Welcome back, listeners. You're listening to FM Rainbow 101.9 with me, your RJ Lahiri. And it's 11:42 in our studio clock. We were talking about National Red Rose Day. Let's be honest. School lo red rose ante immediate tension ainte? E rose evariki. One person carrying a rose through the corridor and suddenly half the class becomes CID. Kisko dene wala hai ye? వాళ్ళ కోసం తెచ్చాడా? రే ఫాలో అవరా, డీటెయిల్స్ కనుక్కుందాం. అండ్ దెన్ దెర్ వర్ దోస్ పీపుల్ హూ నెవర్ గాట్ అ రోజ్ బట్ స్టిల్ హెల్ప్ దేర్ ఫ్రెండ్స్ డ్రాఫ్ట్ ప్రపోజల్ మెసేజెస్. ఇట్స్ లైక్ అసైన్మెంట్ మనది కాదు కానీ టెన్షన్ మనది. అలా మీకు కూడా ఫ్లాష్ బ్యాక్లో ఏమైనా రోజ్ ఇచ్చినవి కానీ లేకపోతే అలాంటి చిలిపి మెమరీస్ ఏమైనా ఉంటే డూ వాట్సాప్ అస్ ఆన్ 0404-2323-4822. Stay tuned to FM Rainbow 101.9. We have a commercial after this song. Stay tuned.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2324

Welcome back, listeners. You're listening to FM Rainbow 101.9 with me, your RJ Lahiri. It's 12:35 in studio clock, and we were talking about, can we hurt the people we love? I think love gives people VIP access. What do you think? Like, it's a backstage pass to your emotions, and with that access, sometimes they step on your heart without even realizing it. తెలుగులో చెప్పాలంటే మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నది మన వాళ్ళపైనే కదా. లైక్ మన అమ్మ, నాన్న, సిబ్లింగ్స్, బెస్ట్ ఫ్రెండ్, పార్ట్నర్, ఎందుకంటే వాళ్ళకి మన లైఫ్లో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక ర్యాండమ్ పర్సన్ వచ్చి మనకి ఏది పడితే చెప్పారనుకో, ఓకే షూర్ అని వదిలేస్తాం. కానీ మన క్లోజ్ పర్సన్ చెప్పిన ఒక్క చిన్న మాటకు కూడా, అసలు నన్ను అలా ఎలా అనగలిగారు అని ఎన్నో రోజులు కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం. ఓ సచ్ బతావు, కభీ కభీ హమ్ హర్ట్ ఇస్లియే భీ కర్ దేతే హే కి వీ థింక్ దే ఆర్ టూ క్లోజ్ అండ్ వీ థింక్ దే విల్ అండర్స్టాండ్ ఎనీవే. సమ్టైమ్స్ ఇట్ ఆల్సో మేక్స్ అస్ ఫీల్ దట్ వీఆర్ బీయింగ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఇస్ ఇట్ ఓన్లీ మీ ఆర్ డూ యూ ఆల్సో ఫీల్ ద సేమ్? లెట్స్ టాక్ మోర్ అబౌట్ దిస్ ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్.

वेलकम बैक लिसनर्स, यू आर लिसनिंग टू एफएम रेनबो 101.9 विथ मी योर आरजे लहरी. सो वी वर टॉकिंग अबाउट कैन वी हर्ट द पीपल वी लव, बिकॉज समटाइम्स वी आर जस्ट टेकिंग देम फॉर ग्रांटेड. वी बी लाइक वो समझ जाएगा, वो तो मेरा ही है, उसको पता है ना मैं ऐसा नहीं हूँ. लेकिन sometimes it's not what it is. Love is not a lifetime subscription to careless behavior, isn't it? Main aisa hi hu. It's not an apology. Sorry bolna padta hai. Ego ni koncham pakkan pettali. Because the goal isn't never hurt the people you love. Honestly, we can't stay without hurting them. We can hurt them unknowingly, accidentally, in some other anger issues. We might hurt them. So just go apologize. For us humans, it is very natural for us to forget birthdays, cancel plans, speak in anger, getting misunderstood and misunderstanding. But the real question is, after realizing it, do you call back? Do you say, yaar, I messed up? At least do you hug your mom and say, అమ్మా సారీ కోపంలో అలా మాట్లాడాను? డు యూ టెక్స్ట్ యువర్ ఫ్రెండ్ టు ఇంపార్టెంట్ హే లెట్స్ ఫిక్స్ దస్? బికాస్ లవ్ ఇజంట్ ప్రూవెన్ బై పర్ఫెక్షన్. స్టే ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఆర్చి. అండ్ నౌ లెట్ అస్ లిసన్ టు దిస్ వండర్ఫుల్ సాంగ్.

విజయవంతంగా కొనసాగుతోంది. ఐదు దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: Welcome back, listeners. You're listening to FM Rainbow 101.9 with me, your RJ Lehdi. We were talking about National Movie Night Day, right? We all of us have some or the other memory of watching late night movies or going to movie theaters, escaping in the name of movie from the chaos we are going through. Can we even call it a movie night without snacks? I mean, the movie starts at 9, but 9:15, half the popcorn is gone. By 9:30, someone asks, "Aur kuch khane ko hai?" And we also have a caller now. Let us see. Hello. Hello.
1: Hello.
0: Hello.
1: Hello.
0: Sir, chappandi.
1: మా అన్న నాకు బాగా నచ్చింది ఏమో మాయా బజారమ్మా.
0: ఓకే సార్.
1: తెలుగులో మాయా బజారు. అందరం కూర్చొని ఇంట్లో కూడా పెట్టుకుని సినిమా చూస్తూ ఉంటాం దాన్ని.
0: ఓకే.
1: ఇంకేమడిగామా అంటే ఇంకేమడిగా
0: మీకు మీ ఫ్యామిలీతో కానీ క్లోజ్ ఫ్రెండ్స్తో కానీ అలా మూవీ మెమరీస్ ఏమైనా ఉన్నాయా? లేట్ నైట్ మూవీస్ కానీ కలిసి కూర్చున్నవి, మీ ఫేవరెట్ మూవీస్ అవి?
1: అదే మా అందరం కలిసి మాయా బజారు. దాంట్లో ఉంది పాట, హిరిలా హిరిలా హిరిలో ఓహో జగమే ఊగెనుగా సాగెనుగా. అదే ఆ పాట ఇది, అందుకే లహరి లహరి వచ్చింది ఆ పాట. సంతోషం పెళ్ళి అందరికీ.
0: అంతే
1: పెళ్ళి అంతే కదా.
0: అంతే సార్.
1: ఓకే.
0: So that was the call, and let us talk about the movie night snacks. Yes, 9:15, half the popcorn is gone. 9:30, someone asks, "Aur kuch khane ko hai?" And by 10, the chips packet sounds louder than the background music. And by interval, mom enters with, "Movie chodadam karna, kitchen clean chesava." Suddenly, the real horror movie begins. And nowadays, I've realized that ఇవన్నీ ఒక ఎత్త అయితే పేరెంట్స్తో కూర్చొని కొరియన్ మూవీ చూస్తున్నప్పుడు ద ఫస్ట్ క్వశ్చన్ దే ఆస్క్, ఇంత కిందలో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు? దారుణం కదా. డిడ్ యూ ఎవర్ ఫేస్ ద సేమ్ సిచ్యువేషన్? డు షేర్ ఇట్ విత్ అస్ ఆన్ 0402323003030 అండ్ 0402323481 అండ్ 0402970475. Until then, enjoy this beautiful track. Stay tuned to FM Rainbow.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: Welcome back, listeners. You are listening to FM Rainbow 101.9 with me, your RJ Lahiri. We have a caller with us. Hello.
3: Hello.
2: Hello, chapandi.
3: Vinpistunnara ma?
2: Ah, vinpistunnam. Mee peru chapandi.
3: Nenu Oleti Prabhakar garu from Bangalore nunchi maatladutunnanu.
2: Chapandi Prabhakar garu.
3: Ah, chinna chadukune time lo bhakta tukaram oti illu illalani మా అక్కయ్యలు అన్నదమ్ములతో కలిసి వెళ్లి చూసి వచ్చామమ్మా. అది కూడా ఎడ్లబండ్లో, ఎడ్లబండ్లు కట్టించుకొని వెళ్లేవాళ్ళం అప్పుడు. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండేది కాదు. ఊరి నుంచి వెళ్లాలంటే ఎడ్లబండ్లు కట్టుకొని వెళ్లేవాళ్ళమే. దాని తర్వాత నాకు నచ్చిన మూవీస్ ఏమిటంటే శంకరాభరణం ఒకటి.
2: అవునండి, బాగుంటుంది చాలా.
3: చాలా చాలా చాలా బాగుంటుంది. దాని తర్వాత శతమానం భవతి అని ఒకటి వచ్చింది, దిల్ రాజు గారిది. శతమానం భవతి అది కూడా చాలా సూపర్ గా ఉంటుంది. ఒక సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ సినిమాల్లో.
2: అవును అవును,
3: సినిమాకి ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ఉండాలి, అవతల వ్యక్తికి అర్థమయ్యేటట్టుగా ఉండాలి.
2: అవును అవునండి.
3: దాని తర్వాత ఈ మధ్య కాలంలో నాకు ఇంకొకటి నచ్చింది ఏమిటంటే లక్కీ అని ఒక సినిమా వచ్చింది. చూసా, విన్నారా లక్కీ అని?
2: విన్నానండి.
3: దాంట్లో అసలు నిజంగా డైరెక్టర్ ఎలా చెప్పాడో తెలుసమ్మా, ఆ కుక్క పిల్ల పాపం వేరే అమ్మాయి దగ్గర ఉండిపోతుంది కదా, ఆ పాపం డిసీజ్ తో జబ్బుతో పడి ఉంటుంది ఆ అమ్మాయి. అప్పుడు మగ కుక్క అంటుంది, అదేమిటి నీ పిల్లల్ని, మన పిల్లల్ని అలా వాళ్ళకి ఇచ్చేస్తే ఎలాగా అంటే, నీకు నాకు ఏమైంది, ఇంకా చాలా టైం ఉంది మనకి, ఇంకా పిల్లలు కందాంలే అని చెప్పని. అదొక జనరేషన్, మళ్ళీ మన నెక్స్ట్ జనరేషన్ ఉంది అని చెప్పని అంటుంది ఆడ కుక్క. దాంట్లో డైరెక్టర్ గారు నిజంగా చాలా బాగా అద్భుతంగా చూపించాడు. కరెక్టే కదా, అది కూడా ఒక అమ్మాయి బతుకుతున్నది నా కుక్క పిల్ల వలన. అలాంటిది నేను అక్కడ తీసుకుంటే అమ్మాయి బతుకు తగ్గిపోతుంది. మనకేమైంది, ఇంకా జనరేషన్ మనకు ఉంది అని చెప్పని అంటుంది లాస్ట్ క్లైమాక్స్ లో. చాలా అద్భుతం అనిపించింది. కొంతమంది మాత్రమే డైరెక్టర్ అలా చెప్పగలరు, చూపించగలరమ్మా. అందరికి సాధ్యం కాదు. చాలా ఆలోచించదగ్గ విషయమే అది కూడా.
2: అవును,
3: అంటే కుక్క కూడా త్యాగం చేసింది అనమాట అక్కడ.
2: అవును అంతే.
3: ఓకే, ఓలేటి ప్రభాకర్ రావు, నమస్కారం.
2: ఓకే సార్. సో దట్ వాజ్ ఇట్. ఓకే, లెట్ us టాక్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీ వాచర్స్. ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ దీస్ క్యారెక్టర్స్. లైక్ ఫస్ట్ వన్ ఇస్ అ స్పాయిలర్ మెషిన్, ఇజంట్ ఇట్? అరే ఇస్కే బాద్ విలన్ కి నిక్లేగా. He always wants to spoil the movie by revealing whatever his guesses are. Bro, why are you even here? Then the question bank. Ye kaun hai? Uska kaisa pata? Pehle kya hua tha? Bhai, hame bhi pehli baar dekh rahe hai na? Now comes the emotional one. They already start crying and they say, nen baane unna, ice lo dust padindante. And of course, the phone checker. Watching the movie, checking WhatsApp, Instagram, replying to messages, then asking, ending lo koncham explain cheyava? Have you ever faced these type of people? Of course, everyone will, but share your experience, how it was being with these type of people or watching movie with these type of people. Stay tuned to FM Rainbow 101.9 with me, your RJ Lahiri. Now listen to this wonderful song.

0: Welcome back, listeners. You're listening to FM Rainbow 101.9 with me, your RJ Lahri. So our topic was National Movie Night Day, right? So we have a caller. They want to share their... Hello? Hello? Hello.
1: Hello.
0: Hello.
1: Namaste.
0: Namaskaram andi. Chappandi. Mee peru?
1: Bagunnara?
0: Bagunna. Meeru bagunnara?
1: Voice low vastundi, madam.
0: Mee peru chappandi.
1: Killa vinchindi matladutunnadu.
0: Hello.
1: Vinipistunda?
0: Vinipistundi. Mee chappandi. Mee peru chappandi.
1: Manga Bhaskar. Killa vinchindi matladutunnanu.
0: ఓకే చెప్పండి మంగా భాస్కర్ గారు, మీ మెమరీస్ ఏంటి, మీ ఫేవరెట్ మూవీస్ ఆర్ ఏంటి?
1: ఫేవరెట్ మూవీ అంటే ఇప్పుడు నేను సీనియర్ ముఖ్యంగా గోల్డ్ మూవీ.
0: ఓకే,
1: ఐ థింక్ సీనియర్ క్యారెక్టర్ లో గోల్డ్ సారీ

0: లిఖించేది మాయాబజార్.
1: అవును అవును,
0: అంత బోల్డ్ మూవీ, ఎన్ని సంవత్సరాలైనా ఎప్పటికీ చూడాలంటే.
1: అవును. హలో, సో దట్ వాజ్ ది కాలర్. చాలామంది సీనియర్ సిటిజన్స్కి నచ్చిన ఫిలిం అంటే మాయాబజార్ తెలుగులో. అసలు ఇప్పటికీ ఎవరిని అడిగినా కూడా ఫస్ట్ చెప్పేది మాయాబజార్, దాని తర్వాత ఏదైనా కూడా. సో మనకి ఇంకో కాలర్ ఉన్నారు, లెట్స్.
2: హలో
1: హలో
2: హలో
1: హలో,
2: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
1: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీ పేరు?
2: నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీ హిల్స్ మాట్లాడుతున్నాను మేడం.
1: చెప్పండి సార్.
2: ఇకపోతే నా చిన్నప్పుడు అయితేనే మా ఓలేడు ప్రభాకర్ రావు గారు అన్నట్టు రెడ్డి నెట్ల పెట్టి పైన గూడు కట్టి వెళ్ళేవారండి, నేల కోసం పైన గూడు
1: కట్టిపోరండి.
2: ఉండేవి కదండి, రిక్షాలు ఉండేవండి, ఆ రిక్షాల్లో కూడా వెళ్ళేవాళ్ళు అండి.
1: సార్ మీరు కొంచెం రేడియో కొంచెం దూరంగా ఉండి మాట్లాడారా, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో,
2: హలో మేడం.
1: చెప్పండి సార్.
2: సరే
1: వినిపిస్తుంది, చెప్పండి.
2: కొంచెం కొంచెం క్లియరెన్స్ రావట్లేదండి.
1: ఇప్పుడు వస్తుందా?
2: ఓం సార్, ఆన్లైన్ కదండి.
1: చెప్పండి సార్.
2: హలో
1: హలో
2: హలో.
1: So there's some issue with the caller. It's okay. Now stay tuned to FM Rainbow 101.9. After this song, we'll take few more calls and talk more about movie nights and all. Stay tuned.
3: Oh, no, I guess.

0: वेलकम बैक लिसनर्स, यू आर लिसनिंग टू एफएम रेनबो 101.9 विद मी योर आरजे लहरी. सो आवर टॉपिक वाज नेशनल मूवी नाइट डे. वी हैव यू कॉलर्स हु वांट टू शेयर देयर मेमोरीज ऑन देयर फेवरेट मूवीज. सो लेट्स टेक द कॉल. हेलो,
1: गुड आफ्टरनून मैडम.
0: गुड आफ्टरनून सर, मी पेरो
1: నర్సింహారెడ్డి మేడం. ప్రేమాజు పేరు నుండి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి నర్సింహారెడ్డి గారు.
1: కరణ్ అర్జున్ పిక్చర్ మేడం.
0: చెప్పండి.
1: కరణ్ అర్జున్ హిందీ సినిమా.
0: ఓకే.
1: దాంట్లో ఒక తల్లి తల్లి పిల్లల పాట ఉంటుంది మేడం ఒకటి. ఏ బంధంతో ప్యార్ కా బంధన్ హై.
0: అవునవును సార్, బాగుంటుంది, చాలా బాగుంటుంది,
1: చాలా బాగుంటుంది. ఆ పాట కొరకు కనీసం నేను 6-7 సార్లు చూస్తున్నాను మేడం. సెంటిమెంట్ అన్నమాట, మదర్ పిల్లల సెంటిమెంట్ ఉంటుంది దాంట్లో.
0: Traumas. I think trauma is a very big word, but do you think they are going to heal us for some time, relaxing like that? Yes, they definitely will. For me, it works. Anything wrong, any suffocation in life, got tired with thing, I just want to escape to a theater and watch a movie, or with my loved ones, I would like to watch a movie all night. Stay tuned to FM Rainbow 101.9 with me, your RJ Lahiri, and do share your memories of movie night and your favorite movies with us on 0402323 0030, 0402323 4821, and 0402970 4715. Stay tuned to FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: హలో
1: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీ పేరు?
1: నా పేరు పోలిశెట్టి మెహర్బాబా, జూబ్లీ హిల్స్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి సార్.
1: చెప్పడానికి ఏముందండి, చిన్నప్పుడు అయితే అండి పరిమిట్ సినిమా హాల్ గట్టి ఏముండవు ఉండేవి కదండి. వెళ్ళాలనుకున్నా వెళ్ళాలన్నా కానీ బైకుల మీద వెళ్ళాలంటే బైకులు లేవండి, ఆటోల మీద అంటే ఆటోలు లేవండి. అప్పుడు రిక్షాలు, మూడు చక్రాల రిక్షాలు ఉండేవండి, రెండు ఎద్దుల బళ్ళు, గుర్రం బళ్ళు తెలిసండి, జట్కా బళ్ళు అంటారు. ఆ జట్కా బళ్ళు మీద వెళ్ళే వాళ్ళు అండి. మేమైతే ఒక కిలోమీటర్ దూరంలో టూరింగ్ హాల్ ఉండేదండి, మార్నింగ్ షో మ్యాట్నీ ఉండేది కదండి, ఫస్ట్ షో సెకండ్ షో ఉండేదండి. మా నాన్నగారు, మా అమ్మగారు, నేను, మా చెల్లి రిక్షా మీద వెళ్ళేవాళ్ళు అండి. తాత మనవుడు చూశాను నా చిన్నప్పుడు అండి, శ్రీ వెంకటేశ్వర వైభవం చూశానండి. ఇక తర్వాత జనరేషన్ కి వచ్చాయండి, అడవి రాముడు అయితే 10 సార్లు చూశానండి, దానవీర సూరకర్ణ అయితే 16 సార్లు చూశాను మేడం. దానవీర సూరకర్ణ తెలిసాను మేడం, ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు త్రిపాత్రాభినయంలో అండి. అది చూసే దుర్యోధన నాటకం, కురుక్షేత్ర నాటకంలో దుర్యోధన పాత్ర పౌరాణిక నాటకంలో నటించాను మేడం. ఇకపోతే అండి ఇంకా అడవి రాముడు అండి, సర్దార్ పాపారాయుడు, బొబ్బులు పూలు అండి, నా దేశం చాలా సినిమాలు చూశాయండి. నేను అవకాశం ఇస్తే అండి రెండు మాటలు మాట్లాడతాను, ఎన్టీ రామారావు గారు మాట్లాడండి. రెండే రెండు మాటలు మాట్లాడతాను మేడం, రెండే రెండు మాట్లాడండి మేడం, రెండే రెండు మాట్లాడండి.
0: సో దట్ వాజ్ their experience or memories about their childhood movies. We have another caller. Okay. Hello.
2: Very, very, very, very good afternoon, madam.
0: Good afternoon, sir. Mi peru?
2: I'm Srinivas Rao from Rakpet, ma.
0: Good afternoon, sir. Chappandi.
2: అయితే మీరు చెప్పిన టాపిక్ సినిమాల గురించే కదా?
0: సినిమాల గురించి.
2: సో అంటే చాలా లిఖితం వచ్చినటువంటి బాగ్బాన్,
0: బాగ్బాన్ ఓకే,
2: అమితాబ్ బచ్చన్, హేమా మాలిని అండ్ విత్ హిస్ 4 సన్స్. సో ఇట్స్ ఎ లవ్లీ మూవీ, అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ పిక్చర్. ఇట్స్ వెరీ వర్త్ వైల్ సీయింగ్ ది మూవీ. ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు మీ కళ్ళలోంచి నీళ్లు రాకపోతే ఇంకా అది మనం చూసి వేస్ట్ అన్నట్టు సినిమా. అంత బ్యూటిఫుల్ సినిమా అది. బాగ్బాన్ అటువంటి పిక్చర్ ఫ్యామిలీ ఓరియంటెడ్ది. నాకు తెలిసి ఇన్ని ఏళ్లలో ఎప్పుడు కూడా అటువంటి యాక్టర్స్ లేరు, అటువంటి పిక్చర్ రాలేదు అని అనుకుంటాను నేను. వెరీ వెరీ లవ్లీ మూవీ. హేమా మాలిని అనుకోండి, అమితాబ్ అనుకోండి, ఈవెన్ సల్మాన్ ఆల్సో యాక్టెడ్ వెరీ వెల్ ఇన్ ద మూవీ. హీ వాజ్ హిస్ యాక్టింగ్ ఆల్సో వెరీ గుడ్. చాలా నాకు చాలా బాగా నచ్చింది ఆ పిక్చర్.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ మెమరీ షేర్ చేసుకున్నందుకు. సో దట్ వాజ్ దట్. నౌ లెట్ us లిసన్ టు అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ టాక్ అబౌట్ హౌ మూవీస్ ఆర్ హెల్పింగ్ us అండ్ వాట్ ఆర్ అవర్ ఫేవరెట్ మూవీస్. స్టే ట్యూన్డ్ FM Rainbow 101.9 విత్ మీ యువర్ ఆర్చి లహరి.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: Welcome back, listeners. You're listening to FM Rainbow 101.9 with me, your RJ Lahiri. So that was today's National Movie Night Day. And we spoke about many memories of each people whoever have shared that with us about their childhood movie, going to the theaters, the favorite movies, the favorite songs from the movie. And coming to my favorite, it would be always the Slumdog Millionaire from year, I don't remember exactly, but it was one of the best film I have ever watched in my childhood. So that's it for today. We have our next RJ Jyoti for the show Jash Hyderabad. So stay tuned to FM Rainbow 101.9.

హాయ్, హలో, నమస్తే. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బో యాడ్స్ కాలర్స్ టు యువర్ లైఫ్ 2-3 ఇన్ ద స్టూడియో క్లాక్. నేను వచ్చేసాను మీ అందరి కోసం. అండ్ ఎస్, వీఆర్ ఇన్ జష్నే హైదరాబాద్ అండ్ ఐఎమ్ యువర్ ఫేవరెట్ ఆర్జే జ్యోతిర్మయి. సో ఎస్, బోల్డ్ అన్ని పాటలు, మాటలు, విశేషాలు చాలా ఉన్నాయి. ముందుగా అయితే ఈరోజు జూన్12, యాక్చువల్గా అయితే ప్రతి సంవత్సరం కూడా జూన్12 అని అంటే స్కూల్ రీఓపెనింగ్ డే ఉంటుంది. సో దిస్ ఇస్ నాట్ దాట్ డే యాక్చువల్లీ, బట్ స్టిల్ యూనో ఒక ఒక ఒక ఎగ్జైట్మెంట్, ఒక ఫియర్, ఇవన్నీ ఉంటాయి జూన్12 అంటే. మీకు కూడా అంతేనా? ఐ మీన్ మీ పిల్లల కోసం కావచ్చు, లేకపోతే మీకోసం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డూ యూ స్టిల్ ఫీల్ ద ఎగ్జైటెడ్ ఆర్ ద రష్ ఇన్ యూ బై లిస్నింగ్ టు ది స్టేట్? ఎస్, విల్ టాక్ మోర్. దానికంటే ముందు అయితే ఒక చక్కటి పాట వస్తుంది మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. వచ్చిందా మేఘం అంటే రాలేదు, కురిసిందా జల్లు అంటే కురవలేదు. కానీ మేఘం వచ్చినా జల్లు కురిసినా మనము తడిసినా రోడ్డు నిండినా ఆఖరికి మునిగిపోయినా కూడా మనం ఏం చేస్తాం? ఏమీ చేయలేం, వచ్చిందంతా ఫ్లోలో వెళ్ళిపోవడం తప్ప. లిటరల్గా మొన్న జరిగింది అదే కదా, ఒక్క వర్షం, జస్ట్ 1 అవర్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్ అంతే. అసలు యూనో ద టాప్ మోస్ట్ పీపుల్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, అన్నీ ఉండేటువంటి ఒక హై ఫైవ్ ఏరియా, ఓకే, రిచ్ ఏరియా, ఓకే, కోట్లలో బిజినెస్ జరిగే ఏరియా, కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉండేటువంటి ఏరియా, ఒక్క గంట వర్షానికే మునిగి దారుణంగా మారిపోయింది. అండ్ దీనంతటికీ కూడా అందరూ ఎంతసేపు గవర్నమెంట్నో లేకపోతే ఆఫీషియల్స్నో అందరినీ బ్లేమ్ చేస్తున్నారు, కానీ ఐ ఫీల్ ఇంటర్నల్గా వాళ్ళందరికంటే ముందు మనము ప్రతి ఒక్కరము మన సైడ్ ఆ వేలను మనం చూపించుకొని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నిజంగానే ఓన్లీ ఆర్ దే ఓన్లీ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ థింగ్? ఆర్ వి నాట్ రెస్పాన్సిబుల్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా? నాదాలు క్లీన్ చేయలేదు, ఇవి చేయలేదు, అవి చేయలేదు అని చెప్తున్నారు. నాలాలు క్లీన్ చేయకపోతే ఇంత పొంగిపోయేంతగా నాలాల్లో ఇరుక్కుపోయేలాగా అవన్నీ విసిరేసింది ఎవరు? మనం కాదా? ఏ అనిమల్స్ వచ్చి అన్నీ అక్కడెక్కడ పడేస్తున్నాయా? అవన్నీ

0: కదా సంవత్సరం అంతా చేస్తాము, వర్షాకాలం అన్నీ ఇరుక్కుపోయి ఎక్కడెక్కడ అయిపోగానే మనం ఎవరో ఒకరి కోసము ఎదురు చూస్తూ ఉంటాం, వాళ్ళు చేయకపోతే వాళ్ళని తిట్లు తింటూ ఉంటాం. అదే సంవత్సరం అంతా మనమే క్లీన్గా పెట్టుకొని నీట్గా మన ఏరియాని మనమే ఇవంటివన్నీ ఏం చేయకుండా ఉంటే అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందా? లేదు. అలా ఎవరు ఆలోచించద్దు, ఎవరిని బ్లేమ్ చేద్దామా అని మాత్రమే ఆలోచించాలి. మనం ఏం చేద్దాం దీనికోసం అని మాత్రం ఎవ్వరూ ఆలోచించం. మీరు అంతేనా? ప్రపంచమే అలా ఉంది, ఏం చేస్తాం? కానీ ఆలోచించండి, ఒక్క నిమిషం అయినా తీసుకొని ఆలోచించండి. ఎప్పుడు ఏ కెలామిటీస్ వచ్చినా, ఏం జరిగినా, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎవరో ఒకరి మీద తోసేద్దామని కాకుండా, నేను నా వంతుగా నేను ఏం చేయగలుగుతాను ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి, అట్లీస్ట్ ఈ ప్రాబ్లం రాకుండా ఉండడానికి అని కనుక ప్రతి మనిషి అనుకుంటే, ఆలోచిస్తే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, ఎస్పెషలీ మన కంట్రీలో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అసలు కనిపించవు మనకి. ఎస్, ఇంకా బోల్డ్ అని మనం మాటలు మాట్లాడుకుందాము. అండ్ బ్యూటిఫుల్ డిషెస్ కూడా తీసుకొచ్చాను ఈ జస్ట్ హైదరాబాద్లో. ముందుగా అయితే ఇంకో చక్కటి పాట విందాం, ఓకేనా? స్టే ట్యూన్డ్.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ నేను మీ ఆర్జే జ్యోతిర్మయి. అండ్ మనము జష్ని హైదరాబాద్లో. సో వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్ ఇస్ ద బ్యూటిఫుల్ డిష్ వీఆర్ టాకింగ్ అబౌట్ టుడే అని అంటే, ఇట్స్ నన్ అదర్ దాన్ డబుల్ కమీటా. ఎస్, హైదరాబాద్లో ఫేమస్ ట్రెడిషనల్ డెజర్ట్ అంటే చాలామందికి గుర్తొచ్చే ఇది డబుల్ కమీటా. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ క్యూసిన్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే అసలు డబుల్ కమీటా అంటే ఎంత, ఏంటి దాని పేరు ఎందుకు వచ్చింది అలాగా అని అంటే, యునో ద వరల్డ్ డబుల్ కా రోటి అనేది స్టార్టింగ్లో అనేవాళ్ళంట. ఓకే, విచ్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బ్రెడ్. అండ్ ద బ్రెడ్ వాస్ కాల్డ్ అస్ డబుల్. ఎందుకు అనంటే అది డబుల్ సైజ్ ఉండేది. అంటే మామూలు మన బ్రెడ్ పీసెస్తో చేయరు మీరు ఎప్పుడైనా డబుల్ కమీటా చూస్తే, దాన్ని ఒక లంప్ లాగా ఒక రెక్టాంగిల్ ఒక స్క్వేర్ షేప్లో ఇంత ఇంత దొడ్డ దొడ్డ బ్రెడ్స్ ఉంటాయన్నమాట. సో డబుల్ ఇన్ ద సైజ్ ఆఫ్ ద బ్రెడ్ ఉంటుంది కాబట్టి బేకింగ్ చేసిన తర్వాత దే యూస్ టు కాల్ ఇట్ అస్ డబుల్ అనమాట. సో డెజర్ట్ మేడ్ ఫ్రమ్ ద బ్రెడ్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ డబుల్ ఇస్ కాల్డ్ ఎస్ డబుల్ కమీటా. అండ్ ఆబ్వియస్లీ విచ్ మీన్స్ ద స్వీట్ మేడ్ ఫ్రమ్ బ్రెడ్ అనేది సింపుల్గా ట్రాన్స్లేట్ చేస్తే మనకు వస్తుంది. అయితే ఇది అలాంటి లాంటి డెజర్ట్ కాదు, ఊరికినే అలా వచ్చేసి ఎవరో తయారు చేసింది కూడా కాదు. దీనికి చాలా పెద్ద హిస్టారిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అది నిజామ్స్ కాలం నుంచి ఉంది. మరి ఏంటి ఆ హిస్టరీ అని అడిగితే కనుక చెప్తాను ఇంకో చక్కటి పాట తర్వాత. ఓకేనా, స్టే ట్యూన్డ్.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: எஸ் வெல்கம் பேக். பியூட்டிஃபுல் சாங் அதான். சீரியஸ்காக த்ரீ சினிமா సాంగ్స్ అంటే ఒక ఎమోషన్. రీసెంట్గా అనిరుద్ధ్ గారు ఒక దగ్గర కాన్సర్ట్ చేశారనమాట. లిటరల్గా ఈ మ్యూజిక్ స్టార్ట్ చేయగానే అందరు అసలు ఒక టైప్ ఆఫ్ స్టాండింగ్ ఓవేషన్ లాగా, అసలు ఆ ఫ్యాన్ బేసే వేరు త్రీ మూవీ సాంగ్స్కి. అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ దట్ పిచ్చి పగ్లు ఫ్యాన్ ఆఫ్ త్రీ మ్యూజిక్ అండ్ ఎస్పెషలీ అనిరుద్ధ్ మ్యూజిక్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఎస్ 2:38 ఇన్ ద స్టూడియో క్లాక్. ఇంకా బోల్డన్ని మాటలు పాటలు వస్తున్నాయి మీ అందరి కోసం. సో స్టే ట్యూన్డ్. నౌ కమ్స్ అ స్మాల్ కమర్షియల్.
1: మారింది శ్రీ చైతన్య సిద్ధమైంది.

అసలు ఈ పాటల్లో ఇన్నిన్ని రకాల స్వీట్లు, ఇన్నిన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ చెప్తా ఉంటే, అది కూడా లంచ్ టైంలో, ఎవరైనా ఎలా ఆగగలుగుతారండి? నిజంగా మాటల్లో మీట ఇన్నదే అనగానే రకరకాల స్వీట్లలోకి వెళ్ళిపోయింది నా మనసు. సో S244 ఇన్ ద స్టూడియో క్లాక్ మనం మాట్లాడుకుంటున్నాము జష్నే హైదరాబాద్లో. అండ్ నేను చెప్తుంది కూడా స్వీట్ గురించే, డబుల్ కా మీఠా గురించి. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పినా కదా. సో ఈ డిష్ ఏదైతే ఉందో దీని మూలాలు నిజామ్స్ ఆఫ్ హైదరాబాద్, ఎవరైతే మనల్ని పాలించారో 18th నుంచి 20th మిడ్ సెంచురీ వరకు మనల్ని పాలించారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయంట ఈ మూలాలు. లైక్ యునో దిస్ డిష్ వాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మొగలాయి అండ్ పర్షియన్ అక్కడ వంట పద్ధతులు బట్టి, అండ్ ఇక్కడ లోకల్ డెక్కన్ ఫ్లేవర్స్ ఇవన్నీ కలిపి తయారు చేశారంట. ఈ డెజర్ట్కి చుట్టాలు కూడా ఉన్నారంట ఈ డబుల్ కమిటకి. నార్త్ ఇండియన్ డిష్ షాహి తుక్కడా ఉంది కదా, తుక్కడా, ఓకే ఓకే, దీనికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, చుట్టాలు అవుతారనమాట. సో బట్ యునో హైదరాబాదీ వర్షన్ ఏదైతే ఉందో మన డబుల్ కా మీఠా అనేది ఇంకాస్త ఎక్కువ సాఫ్ట్గా, రిచ్ ఇన్ టేస్ట్గా, అండ్ ఇంకాస్త ఎక్కువసేపు మనము స్వీట్ అండ్ మిల్క్ అంటే పాలు యూనో దాంట్లో ఎక్కువసేపు మనము ఉడికిస్తామన్నమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ షాహి తుక్కడా అండ్ దట్ అవర్ డబుల్ కా మీఠా. సో ఎస్, ఇది ఎలా తయారు చేసుకోవాలనేది కూడా ఒకసారి చెప్తాను, మీ అందరికీ తెలుసు, బట్ ఇంకొకసారి గుర్తు చేస్తానమాట, మెల్లిమెల్లిగా అందరికీ ఊరిలు పుట్టేలాగా, ఓకేనా? కాకపోతే ఇంకో చక్కటి

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. సో మనం నేను చెప్పాలనుకున్న హౌ ఇస్ ఇట్ మేడ్ అనేది ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలుసు. ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ నో, ట్రెడిషనల్గా బ్రెడ్ని దొడ్డు దొడ్డు పీసెస్గా కట్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక క్విక్ ప్రోటిప్ ఏంటి అంటే, ఆ బ్రెడ్ని కనుక మనం కాసేపు ఎండలో పెట్టామనుకోండి, లైక్ మేక్ ఇట్ లిటిల్ బిట్ ఆఫ్ డ్రై, అది మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, సో ఘీలో ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఆ తర్వాత షుగర్ సిరప్లో మంచిగా సోక్ చేయాలి. ఆ తర్వాత మరిగించిన పాలు, ఏంటంటే లైక్ కండెన్స్డ్ మిల్క్ కావచ్చు, లేకపోతే షుగర్లో మరిగించి మరిగించి థిక్గా చేసిన మిల్క్ ఉంటుంది కదా, దాన్ని కాస్తంత కుంకుమ పువ్వుని, కాస్తంత యాలకుల పొడి, నట్స్, ఇవన్నిటిని దానికి యాడ్ చేయండి. ఆ తర్వాత ఎంచక్క బయటకు తీసుకొని ఆల్మండ్స్, క్యాష్యూస్ అండ్ పిస్టాచియోస్తో గార్నిష్ చేసుకోండి. అండ్ ఎస్, యువర్ బ్యూటిఫుల్ డెజర్ట్ అండ్ యమ్మీ డెజర్ట్ ఇస్ రెడీ టు ఈట్. ఓకే, ఒక కప్ అయితే ఎట్లాగో సరిపోదు, సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోండి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ అడ్వైజ్ యూ. సో ఎస్, ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం ఈరోజు, ఇంకా చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. దేశంలో విద్య, వైద్యం, వ్యాపారం, పాలన నుంచి డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, భద్రత, ఆరోగ్యకరమైన వాతావరణం, సమాన అవకాశాలు అందేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, పలు కీలక అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన టిఫిన్ బైఠక్ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని మోదీ ప్రభుత్వ ప్రగతి వివరాలతో కూడిన బుక్లెట్లను పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కు ఊరట దక్కలేదు. మీనాక్షి నటరాజన్ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఇవాళ విచారణ జరిగింది. నామినేషన్ తిరస్కరణపై తాము నేరుగా జోక్యం చేసుకోలేమన్న జడ్జి ఈసీని ఆశ్రయించాలని సూచించారు. హైదరాబాద్ పార్క్ హయత్లో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని సమ్మక్క సారక్క ఎత్తిపోతల పథకంపై ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్షించారు.

ఈ ప్రాజెక్టుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం తరఫున విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మైనార్టీల సంక్షేమ శాఖ గౌరవ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ నేడు రాష్ట్ర సచివాలయంలో ముహర్రం 2026 ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లిగర్ ఆర్టిడాతో సమావేశమవుతారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ ఆర్సేనియో డొమింగ్యూజ్ తీవ్రంగా ఖండించారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. మరికొన్ని ముఖ్యాంశాలు 4 గంటలకు వినవచ్చు.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, లెజెండ్ మూవీలో నుంచి. కానీ ఈ సాంగ్ తర్వాత ఏమవుతుంది తెలుసా? మీరు గెస్ చేయండి. మంచి సినిమా నడుస్తుంది, ఓకే, హీరో హీరోయిన్ మంచి యూనో లవ్లో ఉంటారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, లేకపోతే పెళ్ళి అవుతుంది, లేకపోతే అప్పుడే పాప పుడుతుంది, ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ఫేజ్ ఆఫ్ దియర్ లైఫ్ అని అనిపిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు, విలన్ వస్తాడు, హీరోయిన్ని షూట్ చేస్తాడు. లేకపోతే ఇది ఇంత కామన్గా ఎన్ని సినిమాలలో ఉంటుందంటే, యునో వాట్, తెలియకుండా ఇది ఎక్కడో ఒక మైండ్ సెట్ మనకి క్రియేట్ చేసింది. ఏంటి అంటే, అతిగా హ్యాపీనెస్ ఉంటే, లేకపోతే అమ్మాయి దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్ అని అన్న కనుక మనకు అనిపించింది అనుకో, సంథింగ్ బ్యాడ్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ టు ఇట్ అనేది ఒక ఫోబియా కావచ్చు, ఒక యూనో ఒక ఇట్లాంటిది ఒకటి మనకి బ్రెయిన్లో ఫీడ్ చేయబడింది అనమాట. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ రియల్ లైఫ్లో మేబీ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుండొచ్చు, కానీ సినిమాల్లో మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. మంచిగా హీరో హీరోయిన్ లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటున్న టైంలో, లేకపోతే పెళ్లి చేసుకొని ఇంకా మన లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకునే టైంలో, లేకపోతే ఏం చక్క వాళ్ళకి అప్పుడే ఒక పాపో బాబో పుట్టి అబ్బా దీని అంత బ్యూటిఫుల్ మూమెంట్ లేదు మనకి లైఫ్లో అనుకున్న టైంలో కావచ్చు, యూనో ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ ద లైఫ్ అని అనిపిస్తుంది కదా. కథ ఆ మూమెంట్ వచ్చిందంటే కథ, ఇక ఎవరో ఒకరు నేసేస్తారు అందులో, అయ్యో అని అనిపిస్తుంది నాకు. అండ్ అప్పుడప్పుడు ఇట్లాంటివి చూసి అనిపిస్తుంది అనమాట, లైఫ్ మరీ అంత పర్ఫెక్ట్గా కూడా ఉండద్దు, ఎందుకంటే ఇంకా పర్ఫెక్ట్ మూమెంట్ వచ్చింది అని అంటే లైఫ్లో ఏదో ఒకటి ఫసక్ అవుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. సో ఈ మూవీస్ అన్నీ చూసినాక మేబీ అది యూనో ఆ మైండ్ సెట్ నాకు కూడా వచ్చింది కావచ్చు. ఎస్, ఇంకా బోల్డన్ విషయాలు మనం మాట్లాడుకుందాము, స్టే ట్యూన్డ్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

లైఫ్ అండ్ ఎస్, ఈ జూన్ 12th గురించి నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. దెర్ ఇస్ వన్ యూనో, ఆల్వేస్ జూన్ 12th అనేది చిల్డ్రన్కి రిలేటెడ్గా ఉంటుంది మోస్ట్లీ. ఓకే, అది స్కూల్స్ కావచ్చు లేకపోతే రీఓపెనింగ్స్ కావచ్చు. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ బిగ్ యూనో ఒకేషన్ ఆన్ దిస్ జూన్ 12th ఇస్ వరల్డ్ డే అగేన్స్ట్ చైల్డ్ లేబర్, ఇనిషియేటెడ్ బై ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. 2002 నుంచి ఈ డేని, జూన్ 12th వరల్డ్ డే అగేన్స్ట్ లేబర్, చైల్డ్ లేబర్గా జరుపుకుంటారు. అది ఎందుకు, వై టు యునో కీప్ అ డే ఆన్ దిస్ నేమ్ అని అంటే, ఇప్పటికీ కూడా ఎంతోమంది పిల్లలు యూనో చైల్డ్ లేబర్, చిల్డ్రన్తో పని చేయించడం కావచ్చు లేకపోతే వాళ్ళకి చదువుకోవడానికి వాళ్ళకున్న హక్కుల గురించి కావచ్చు చాలామందికి తెలియదు. అండ్ కొంతమంది తెలిసి కూడా కావాలని ఎక్స్ప్లాయిటేషన్ చేస్తుంటారు. సో దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇలాంటి ఒక రోజుని పెట్టారు. అండ్ స్కూల్స్ కావచ్చు లేకపోతే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వాళ్ళ క్యాంపెయిన్స్, అవేర్నెస్ వాక్స్, డిబేట్స్, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్, ఇట్లా చిల్డ్రన్స్ రైట్స్ అండ్ వాళ్ళ ఫ్రీడమ్ గురించి అందరికీ తెలిసేలాగా ఈ రోజున అందరు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇట్ ఈస్ హై టైమ్ వీ ఆల్సో సీ వెన్, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చైల్డ్ కనుక అబ్యూస్ చేయబడుతున్నట్టు కానీ లేకపోతే వాళ్ళ ఫ్రీడమ్ కానీ వాళ్ళ రైట్స్ని వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని సఫర్ చేస్తున్నట్టు కానీ లేకపోతే వాళ్ళని వర్క్కి పంపిస్తున్నట్టు కానీ లేకపోతే చైల్డ్ మ్యారేజెస్ కావచ్చు, ఎనీథింగ్ విచ్ షుడ్ నాట్ హ్యాపెన్ టు అ చైల్డ్ బట్ ఇట్స్ హ్యాపెనింగ్ టు దెమ్, యూ కెన్ ఆల్వేస్ రైజ్ అ కంప్లైంట్ అండ్ గో టు ఆఫీషియల్ అనమాట. బికాస్ ఇట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ అ చైల్డ్. ఈ ప్రపంచంలో ద మోస్ట్ ఇన్నోసెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది చిల్డ్రనే. ఆ వాళ్ళని కూడా మనం కాపాడుకోలేకపోతే ఇట్స్ వెరీ బ్యాడ్ ఫర్ ఆర్ ఎంటైర్ హ్యుమానిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఎస్, ఇంకా బోల్డ్ అనే విషయాలు మనం మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: చిన్న పాట సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో పాట. అయితే ఒక ఫన్నీ కాంట్రడిక్షన్ ఉంటుంది ఈ సినిమాలో. ఏంటంటే మామూలుగా స్టార్టింగ్లో సమంతాని పరిచయం చేసినప్పుడు ఒక పాట ఉంటుంది కదా, ఆరడుగులుంటాడా అడిగింది చేస్తాడా అన్నట్టుగా ఒక పాట ఉంటుంది కదా. ఆ పాటలో బేసిక్గా ఒక అమ్మాయికి ఏమేమి కోరికలు ఉంటాయో అవన్నీ సమంత చెప్తుందన్నమాట. సో తను చెప్పిన ప్రతి ఒక్క పని, తను కలగన ప్రతి ఒక్క పనికి, ప్రతి ఒక్క కలకి ఆపోజిట్గా ఇప్పుడు మనం చూసిన ఈ పాటలో, సారీ విన్న ఈ పాటలో మహేష్ బాబు ఉంటాడనమాట. అంటే ఆ పాటలో ఏముంటుంది, అలిగిన సమయంలో తను అలగోకుగన పనులు చేయాలి అని సంథింగ్ ఉంటుంది. ఓకే, అండ్ నేను అలిగినప్పుడు కూడా నన్ను బుజ్జగించాలి, లేకపోతే యూనో నా బరువుని మొయ్యాలి, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. ఇట్స్ అన్ ఎవ్రీ గర్ల్స్ డ్రీమ్స్ లాగా. సో ఎగ్జాక్ట్గా ఈ పాటలో ఎప్పుడైతే వీళ్ళిద్దరి గురించి చెప్తూ ఉంటారో, ఇందులో మహేష్ బాబు గారి క్యారెక్టర్ అయితే అది కామెడీగా తెలియదు, సీరియస్గా తెలియదు. తను ఏవేవైతే కలలు కనదు, తను ఏమనుకుంటుంది, ఏదైనా నాకు పనులు ఉన్నప్పుడు నాకు అడగకుండానే నాకు సహాయం చేయాలి అనుకుంటుంది. మనం ఈ సాంగ్ చూస్తే కనుక అది క్లియర్గా అర్థమైపోతుంది. నువ్వు అలిగినప్పుడు వచ్చి ఈ చక్క బతిమలాడాలి అని అనుకుంటుంది. అందులో కూడా నువ్వు ఏం చక్క నా బరువు మోస్తూ ఉండాలి అని అంటుంటుంది, నేను చక్క రోడ్డు మీద కింద పడేసి వెళ్ళిపోతాడు. ఇవన్నీ సీన్స్ మనకు లిటిల్గా కనిపిస్తాయి. సో అయినా కూడా తను మహేష్ బాబుకి పడిపోయింది. సో అలా ఉంటుంది అన్నమాట, మనకి ఒక పెద్ద లిస్టు ఉన్నా కూడా అమ్మాయిలకి అట్ ద టైమ్ ఆఫ్ యునో లవ్ ఆర్ మ్యారేజ్ ఆర్ లైకింగ్ సమ్వన్, ఆ లిస్ట్ ఏది కళ్ళకి కనిపించదు, ఆటోమేటిక్గా అయిపోతుంది అనేది అదొక సారాంశం అన్నమాట ఈ పాటల వ్యత్యాసానికి, కాంట్రడిక్షన్కి. సో ఎస్, ఇంకా బోల్డ్ అనే మాటలు మనం మాట్లాడుకుందాము, ఇంకా చక్కటి పాట వస్తుంది, స్టే ట్యూన్డ్.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: Yes, welcome back, listeners. 3:40 in the studio clock. Meeru vintunnaru Akashvani FM Rainbow 101.9. Rainbow tho jeevitham rangulamayam. Aithe actually oka roju nenu cheppanu janalki entha pichi peaks loki vellipoyindante ante chaala mandi kontha mandi unnaru కొంతమంది అని చెప్పలేను, చాలామంది ఉన్నారు. ఎట్లా తయారైనారంటే, ఇది నా ఫ్రిడ్జ్ టూర్, ఇది నా బాత్రూమ్ టూర్, ఇది నా కిచెన్ టూర్, మా ఇంట్లో ఇన్ని శారీస్ ఉన్నాయి, మా ఇంట్లో ఇన్ని నగలు ఉన్నాయి అని చెప్పేసి చూపించుకోవడం అదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అదొక ఇవే మై శారీ వ్లాగ్స్, ఓకే మై జ్యువెలరీ వ్లాగ్స్, ఇవన్నీ కూడా అది అంటే వాళ్ళకి కంటెంట్ కోసం చేస్తారా, లేకపోతే నాకు ఉన్నాయని చూపించుకోవడానికి చేస్తారా, ఏంటి అనేది నాకు అర్థం కాదు. ఓకే, సెలబ్రిటీస్ ఆర్ లైక్ దాట్. వాళ్ళు చూపించినా చూపించకపోయినా జనాలకి ఎట్లాగో తెలుస్తుంది. కాబట్టి అది పక్కన పెడితే, ఈవెన్ నార్మల్ పీపుల్ ఆల్సో పెట్టే వ్యూస్ కోసం కావచ్చు, లేకపోతే జనాల్ని ఎంగేజ్ చేయడం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా దానికోసం కావచ్చు, మా ఇల్లు ఇది, మా ఇంట్లో ఇంత బంగారం ఉంది, ఓకే మేము ఈ ప్లేస్లో పెట్టి దాచుకుంటాము అని చెప్పేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది ఒక ఆవిడ, ఓకే నార్త్ ఇండియాలో. ఓకే, అది ఎంత దారుణంగా సేవ్ చేసిందంటే, నేను ఎప్పుడెప్పుడు ఏ బంగారం కొన్నాను, అవన్నీ ఎక్కడెక్కడ దాచిపెడుతున్నాను, మా ఇంట్లో ఏ ప్లేస్లో మేము

సేఫ్గా దాన్ని పెడతాము అనేది కూడా వీడియో తీసి పెట్టింది. అండ్ ఇది చూస్తూ మామూలు వాళ్ళు అంటే ఆ పోనీలే అనుకుంటారు. మరి దొంగలు వీటి కోసమే రెడీగా ఉన్న దొంగలు ఏం చేస్తారు? ఏం చక్క నెక్స్ట్ డే రోజు వచ్చి ఏం చక్క అన్నీ సర్దేసుకొని వెళ్ళిపోయారనమాట. కామెడీ ఏంటంటే అలా జరిగిన తర్వాత కూడా షీ డింట్ ఈవెన్ రియలైజ్ ద మిస్టేక్ వాట్ షీ డిడ్. ఏం చక్క అది పోయిన తర్వాత కూడా, హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా ఇంట్లో దొంగలు పడ్డారు, నేను నిన్న చూపించాను కదా సేఫ్లో పెట్టాను ఈ గోల్డ్ అంతా, ఇదంతా దొంగతనం జరిగిపోయింది చూడండి అని చెప్పేసి లైవ్ పెట్టి ఇక్కడిక్కడ ఇలా జరిగింది, ఇక్కడిక్కడ దొంగతనం చేశారు అని చెప్పేసి, ఇప్పుడిప్పుడే పోలీసులు వస్తున్నారు ఈ ఆధారాలు చూస్తున్నారు అని చెప్పేసి, ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఏమేమి చెక్ చేస్తున్నారు, ఎలాగ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, అది ప్రతి ఒక్కటి లైవ్లో పెడుతుంది. ఐ వాజ్ లైక్, ఈమెకి తెలిసి చేస్తోందా తెలియక చేస్తోందా? బికాజ్ ఒకవేళ దొంగల్ని పట్టుకోవాలనే ఉద్దేశం ఉన్నా కూడా నువ్వు ప్రతి నిమిషం వాళ్ళు ఏం చేస్తున్నారు, పోలీసులు ఎలా ఆలోచిస్తున్నారు ఏంటి అనేది కూడా నువ్వు వాళ్ళకి అప్డేట్ ఇస్తే దొంగ చేతికి నిజంగానే తాళం ఇచ్చినట్టు అని అప్పుడెప్పుడో సామెత ఉండేది. కానీ ఇది ఏం చక్క అరటిపండు ఒలిచి చేతిలో పెట్టి తినుబాబు అని చెప్పినట్టు కాదా ఇది? ఐ డోంట్ నో హౌ అండ్ వై పీపుల్ ఆర్ బికమింగ్ సో సో ఫూలిష్ టు కీప్ దియర్ లైఫ్స్ ఇన్ యునో పబ్లిక్. ఎందుకంత సరదాగా ఉంటుంది అందరికీ అనేది అర్థం కాదు. అండ్ హౌ డస్ ఇట్ ఇంపాక్ట్ యువర్ సేఫ్టీ అనేది ఈ ఇన్సిడెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట, లిటరల్గా. ఎందుకు అంటే సోషల్ మీడియాలో ఏది షేర్ చేసుకోవాలి ఏది షేర్ చేసుకోవద్దు అనే దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక లిమిట్ అనేది ఉంటుంది. మనం అతిగా షేర్ చేసుకోవడం వల్ల ఈ థింగ్స్ అన్నీ మనకే ముప్పు తీసుకొస్తాయి అనేది, దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ యూనో చాలామందికి కనువిప్పు తీసుకురావాలి ఇలాంటి ఒక ఇన్సిడెంట్. అండ్ ఇక జరగాల్సిన నష్టం జరిగిపోయింది తనకైతే పాపం, కానీ అట్లీస్ట్ ఆల్ ద అదర్ పీపుల్, మీరు ఇన్నసెంట్గా, నేను ఏం అనుకోలేదు జస్ట్ క్యాజువల్గా చూపించుకుంటున్నాను అది ఇది అనుకుంటే, ఈవెన్ దో ఇట్ ఈస్ క్యాజువల్ కీప్ యువర్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రైవేట్ లైఫ్ వెరీ డిఫరెంట్. ఓకే, ఇంట్లో కూడా ఏది చూపించాలి ఏది చూపించకూడదు అనే బేసిక్ మినిమం ఇంటికి వచ్చిన చుట్టాలకో లేకపోతే ఇంటికి వచ్చిన బంధువులకో అయినా కూడా మనం తీసుకెళ్ళి మనం చూపించాం ఎక్కడ మనం దాచిపెడుతున్నాం, అట్లాంటిది ఆన్లైన్లో కొన్ని లక్షల మంది చూస్తున్న దగ్గర హౌ కుడ్ యూ డూ దాట్ అనేది నా క్వశ్చన్ అనమాట. సో అట్లీస్ట్ సరే తన గురించి అయితే నాకు తెలియదు హౌ షీ డిడ్ ఇట్ అనేది, బట్ అట్లీస్ట్ హూ ఆర్ ద పీపుల్ లిసనింగ్ టు దిస్, ఈ న్యూస్ చూసిన వాళ్ళు కావచ్చు, ఈ న్యూస్ గురించి విన్న వాళ్ళు కావచ్చు, ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి, ఫూలిష్ థింగ్స్ చెయ్యకండి. ఓకే, చిన్న కొన్ని కొన్ని వ్యూస్ కోసమో లేకపోతే లైక్స్ కోసమో లేకపోతే యూనో రీచ్ కోసమో సోషల్ మీడియాలో మీ పర్సనల్ లైఫ్ని తీసుకెళ్ళి పెట్టకండి. ఇట్ ఈస్ వెరీ వెరీ వెరీ డేంజరస్. చిన్న పిల్లలకి చెప్పాల్సింది పోయి పెద్దవాళ్ళైన మీరే ఇలా చేస్తే ఇంకా వాళ్ళకేం నేర్పిస్తాం మనం? So keep it in mind, that is what I could say. Stay tuned.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

Yes, welcome back, listeners. 3:49 in the studio clock. Meeru Vintunnaru, Akashvani FM Rainbow 101.9. Rainbow adds colors to your life. Yes, మనం ఉన్నాము డబుల్ కమిటాలో. అండ్ సోషల్ మీడియాలో ఒక 3-4 డేస్ నుంచి ఒక హాట్ టాపిక్గా మారింది ఒక 370 రూపీస్ బిర్యానీ. ఓకే, మీ అందరికీ ఈ పాటికే తెలిసే ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి. తెలియకపోతే ఐ విల్ టెల్ అబౌట్ ద సిచ్యువేషన్. ఒక స్టాండప్ కామెడీ షోలో ఒక అబ్బాయి నార్మల్ కాన్వర్జేషన్ చేస్తూ ఉంటాడు. లైక్ నేను ఒక అమ్మాయి కలిసి వెళ్ళి ఒక దగ్గర బిర్యానీ తిన్నాము, 370 రూపీస్ అయింది బిల్లు. కానీ తను అనింది అయిపోయిన తర్వాత సరే నేను వెళ్తాను అని చెప్పింది. కానీ నేను అన్నాను, అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు, నా కనీసం నా పైసా వసూలు అవ్వద్దా అని చెప్పేసి అన్నాను అని చెప్పి ఆ తర్వాత ఇంకా చాలా చెప్పలేని వాక్యాలు కూడా చెప్పాడనమాట. దానికి అక్కడున్న వాళ్ళందరూ కూడా యూనో హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, సమ్ 1500 to 2000 టికెట్ పెట్టి కొనుక్కొని వెళ్ళి ఆ స్టాండప్ కామెడీ షోలో వాళ్ళు కూర్చున్నారు. ఆ హోస్ట్ కానీ లేకపోతే మిగతా ఎవరు కానీ అందులో ఏం తప్పు ఉంది అనేది ఎవరు కూడా పాయింట్అవుట్ చేయలేదు. కానీ వన్స్ దట్ వీడియో కేమ్ అవుట్, ఎవ్రీ వన్ వాళ్ళని స్లామ్ చేశారు. అండ్ ఆ అబ్బాయిని ఏదైతే కంపెనీలో తను జాబ్ చేస్తున్నాడో తను తీసేశారు కూడా. అండ్ వై ఇట్ హ్యాపెన్ అని అంటే, ఒక 370 రూపీస్ బిర్యానీలో ఇద్దరు కలిసి తింటే అందులో లిటరల్గా హాఫ్, ఓకే 180 రూపీస్ తనకే, 185 రూపీస్ తన సైడ్ తిన్న బిర్యానీ, ఇంకొక 185 రూపీస్ తను ఖర్చు పెట్టిన దానికోసం. హీ థాట్ దట్ హీ కెన్ డూ ఎనీథింగ్ విత్ అ గర్ల్ వితౌట్ హర్ కన్సెంట్ ఆల్సో. ఓకే, అంటే నేను ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాను కాబట్టి నాకు వసూలు అవ్వాలి, ఇది వసూలు అని అంటే హీ వాంట్స్ సంథింగ్ ఇన్ రిటర్న్ అనేది తనకి ఇష్టం లేకపోయినా కూడా తన మీద చేతులేసి ఇవన్నీ

లిటరల్గా తనే చెప్పాడు అండ్ నో వన్ జస్ట్ లిటరలీ స్టాప్ హిమ్ టెల్లింగ్ దట్ అండ్ ఎవ్రీ వన్ వాజ్ లాఫింగ్ అండ్ అసలు నాకు నిజంగా డస్ ఇట్ రియలీ షో అ గర్ల్స్ వర్త్ ఒక 185 రూపీస్ ఆ అమ్మాయి వర్త్ అనేది నాకు అనిపించింది. అండ్ యునో ఈ టోటల్ సిచ్యువేషన్ అంతా చూసిన తర్వాత నాకు ఇంకొకటి అనిపించింది, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు మేక్ టుడేస్ చిల్డ్రన్ లర్న్ అబౌట్ కన్సెంట్ కావచ్చు, లేకపోతే హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు మేక్ ఎవ్రీ గర్ల్ రియలైజ్ వన్స్ అగైన్ అబౌట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావచ్చు. ఎందుకంటే ఒక మేయర్ ఒక మియర్ 185 రూపీస్ మీకు భోజనానికి ఖర్చు పెట్టినందుకే మీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నటువంటి మనుషులు ఉన్నారు. ఈవెన్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ దేర్ ఆర్ స్టిల్

అలాంటి మనుషులు ఉన్నారు, ఈవెన్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, దేర్ ఆర్ స్టిల్ పీపుల్ లైక్ దాట్ ఇన్ సొసైటీ. సో వెన్ పీపుల్ ఆర్ దేర్ లైక్ దాట్ ఇన్ ద సొసైటీ, యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అండ్ మెన్ యూ హ్యావ్ టు చేంజ్ ద వే యూ థింక్ అబౌట్ ఉమెన్. దిస్ సిచ్యువేషన్, దిస్ సినారియో ఈజ్ వెరీ వర్స్ట్ పార్ట్ ఫర్ ఎవ్రీ girl who saw it or listened about it, and for every boy you have to realize that how you are upbringing anedi ela undi, meer oka ammayini ela objectify chesi chustunnaru anedi meer oka sari tirigi aalochinchukovalsina situation aithe kachithanga undi. Inka manam chaala maatladukundam ee vishayala gurinchi, stay tuned.

ఓన్రా రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. సింగరేణిలో మెడికల్ బోర్డును త్వరలో ప్రారంభించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెడికల్ బోర్డు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, వివాదరహితంగా నిర్వహించాలని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల వరకు పెంచిందని మంత్రి సీతక్క తెలిపారు. ఈ నిధులతో మహిళా సంఘాలు సొంతంగా వ్యాపారాలు, దుకాణాలు, గోదాములు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మొహర్రం 2026 ఏర్పాట్లపై మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ సమీక్ష నిర్వహించారు. మొహర్రంను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాస్తవ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరిగే 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్ అవుట్ పెరేడ్ను రాష్ట్రపతి సమీక్షిస్తారు. 21వ శతాబ్దం ప్రధానమంత్రి నరేంద్ర మోదీదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 2001లో గుజరాత్ సీఎంగా, 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆపరేషన్ గంగా వంటి చర్యలతో దేశ శక్తిని చాటారని పేర్కొన్నారు. మోదీ నాయకత్వం వల్లే అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట, గౌరవం గణనీయంగా పెరిగాయని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్, దిల్షుఖ్ నగర్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల సంఖ్యను భారీగా పెంచాలంటూ వందలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు ధర్నాకు దిగారు. కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్లో పోస్టుల

సంఖ్యను ప్రస్తుతం ఉన్న 5,000 నుండి 20,000కు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. టాటాలను తిరిగి పశ్చిమ బెంగాల్కు తీసుకువస్తామని సీఎం శువేందు అధికారి వెల్లడించారు. భూసేకరణపై నిరసనల కారణంగా 2008లో సింగూర్ నుంచి టాటా మోటార్స్ నానో ప్రాజెక్ట్ వైదొలిగిన తర్వాత ఆ సంస్థ తిరిగి బెంగాల్కు రాలేదన్నారు. దాదాపు 17 ఏళ్ల అనంతరం బెంగాల్ పారిశ్రామిక పునరుద్ధరణలో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున టాటా గ్రూప్ పెట్టుబడులు తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. AARNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. మరికొన్ని ముఖ్యాంశాలు 5 గంటలకు వినవచ్చు.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. 4:14 ఇన్ ద స్టూడియో క్లాక్ అండ్ నేను మీ ఆర్జే జ్యోతిర్మయ్. అండ్ మనం మాట్లాడుకుంటున్నాము అండ్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో. సో ఎస్, ఇన్క్రెడిబుల్ ఇండియాలో చాలా ఇన్క్రెడిబుల్ ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. బట్ టుడే అండ్ టుమారో ఆర్ ద లాస్ట్ డే ఫర్ యమునా పుష్కరాలు. ఓకే, చాలామందికి తెలిసే ఉంటుంది, చాలామంది వెళ్ళొచ్చారు కూడా. సో లాస్ట్ 2 డేస్ టు విజిట్ దిస్ డివైన్ రివర్. అయితే ఎందుకు ఈ పుష్కరాలు జరుగుతున్నాయంటే, ప్రతి 12 ఏళ్ళకి ఎవరో గవర్నమెంట్ డిక్లేర్ చేసేది కాదు, లేకపోతే రిలీజియస్ ఏ గుడుల వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. కానీ ఏం చెక్క, గురుగ్రహం కర్కాటక రాశికిలోకి ప్రవేశించినప్పుడు యమునా నదికి పుష్కరాలు వస్తాయి. అంటే ప్రతి నదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి, ఇది అందరికీ తెలిసిందే. ఈ ఏడాది 2026లో యమునా నదికి పుష్కరాలు జరుగుతున్నాయి అన్నమాట. సో అండ్ టుమారో ఇస్ ద 13th, ఇస్ ద లాస్ట్ అంత్య పుష్కరాలు అని చెప్పేసి అంటారనమాట. స్టార్టింగ్ డే రోజు ఎంత అయితే పుణ్యం వస్తుందో స్నానం చేస్తే అంటారో, అలాగే ఈ ఎండింగ్ డేలో స్నానం చేసినా కూడా అంతే పుష్కరాలు, అంతే పుణ్యం వస్తుంది అని చెప్తారు. సో దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ అనమాట. సో గబగబా ఇంకా ఎవరికైనా వెళ్ళలేని వాళ్ళు, వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చక్కచక్క బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోండి. సో ఎస్, ఇంకా బుల్డన్ విషయాలు మనం మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

Yes, welcome back, listeners. 4:31 in the స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఫ్రమ్ రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ మనం మాట్లాడుకుంటున్నాము ఇన్క్రెడిబుల్ ఇండియాలో అబౌట్ యమునా పుష్కరాల గురించి మాట్లాడుకున్నాం. సరే, మరి యమునా పుష్కరాలకి పోయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇప్పుడు యూనో వన్ డేలో వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళు కావచ్చు. మరి అక్కడ ఓన్లీ యమునా పుష్కరాల్లో ఓన్లీ స్నానం చేయడం ఒకటే ఉంటుందా, ఇంకేం ఉండదా చుట్టుపక్కల? అంటే ఎస్, దేర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్ యూ కెన్ విజిట్ వెన్ యూ గో టు యమునా పుష్కరాలు అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే మథుర. ఓకే, మథుర అని అందరికీ తెలిసిందే, కృష్ణ జన్మస్థానం అనే దానిగా ఊరిగా పిలుస్తారు. సో మనకి ఢిల్లీ నుంచి, సౌత్ ఈస్ట్ ఢిల్లీ నుంచి ఆల్మోస్ట్ ఒక 162 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఓకే, చాలా మోడ్స్ ద్వారా మనం వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ యూనో

కేశవదియో మందిరం కావచ్చు, లేకపోతే కృష్ణ జన్మాష్టమి టెంపుల్ కాంప్లెక్స్ కావచ్చు. ఇక్కడ ఉండే టెంపుల్స్ అన్నీ కూడా చాలా ఫేమస్ అనమాట. మనం ఒక డివైనిటీ అనేది మనం ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే మనం ఆబ్వియస్గా పుష్కరాలకు వెళ్తున్నాము అని అంటేనే మన మైండ్లో చాలా భక్తితో వెళ్తాము. కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి టెంపుల్స్ కూడా చుట్టుపక్కల ఉన్న విజిట్ చేసినప్పుడు యూనో మనకి ఆ ట్రిప్ అనేది సార్థకం అవుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ యునో వాట్, మథురలో ఉన్న ఈ టెంపుల్ సప్తపూరి అని చెప్పేసి పిలుస్తారంట. అంటే మన హిందూస్లోనే 7 సిటీస్ విచ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ హోలీ, ఓకే, అంటే చాలా భక్తితో పూజించే 7 సిటీస్ ఉన్నాయన్నమాట. అందులో ఇదొకటిగా ఉందంట. సో ఇఫ్ యూ వాంట్ టు విజిట్ దిస్ ప్లేస్, ఓకే, యూ క్యాన్ విజిట్ వెన్ యూ ఇఫ్ యూ వాంట్ గో టు యమునా పుష్కరాలు, ఆర్ ఇఫ్ యూ ఆర్ అరౌండ్ యమునా పుష్కరాలు గుట్ల ఉంటే కనుక మీరు తప్పకుండా మథురని విజిట్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఎక్కడైతే కృష్ణుడు జన్మస్థానం ఉందో, లైక్ ద అండర్ గ్రౌండ్ ప్రిజన్, అది కూడా చూసే అవకాశం ఉంటుందేమో. ఓకే, స్టే ట్యూన్డ్.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

స్టూడియో క్లాక్. మనము ఇన్క్రెడిబుల్ ఇండియాలో అండ్ మనం మాట్లాడుకుంటున్నాము చుట్టుపక్కల ప్రదేశాలు ఏమున్నాయి, మరి యమునా పుష్కరాలకి వెళ్తే వాట్ ఆర్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్ యూ కెన్ విజిట్ అంటే, మథురలోనే మనకి ఆల్మోస్ట్ ఒక 10 to 15 kilometers దూరంలో మనకి బృందావన్ ఉందన్నమాట. అదే ఢిల్లీ నుంచి చూసుకుంటే మనకి 125 kilometers వస్తుంది, విచ్ ఈజ్ ఆల్సో సిచ్యువేటెడ్ ఆన్ ద వెస్ట్ బ్యాంక్ ఆఫ్ ద యమునా రివర్ అన్నమాట. ఓకే, సో బృందావన్ని కావాలంటే కూడా చూడొచ్చు, బృందావన్ అనొచ్చు, బృందావనం అనొచ్చు, మనకి నచ్చిన పేరుతో పిలుచుకోవచ్చు, అట్లనే ఏదో ఒకటి కాదు. ఓకే, సో మీరు గమనిస్తే బృందావనంలో 5,500 టెంపుల్స్ ఉన్నాయంట. లిటరల్గా ఆ ఊర్లో 5,500 టెంపుల్స్ ఉన్నాయంట, విచ్ ఆర్ కంప్లీట్లీ డెడికేటెడ్ ఫర్ కృష్ణ. ఓకే, ఇంకా రాధాకృష్ణులకి మాత్రమే డెడికేట్ చేయబడి 5,500 టెంపుల్స్ ఉన్నాయంట. సో మీ అందరికీ అంటే ఎవరైతే కృష్ణుడిని పూజించే వాళ్ళు ఉంటారో అండ్ చిన్నప్పటి కృష్ణుడి లీలలు లీలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడికి వెళ్ళినప్పుడు మనకి చాలా అనేది అంటే గుర్తు చేసే సన్నివేశాలు సిచ్యువేషన్స్ ఇవన్నీ చాలా కనిపిస్తాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో మీరు కనుక ఇఫ్ యు ఆర్ డివోటీ ఆఫ్ కృష్ణ అవ్వచ్చు, లేకపోతే మీరు అక్కడికి వెళ్ళి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ని చూడాలి అని అనుకున్నా, లేకపోతే యూ వాంట్ టు ఫీల్ ఆర్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ అనుకున్నా కూడా, యూ కెన్ డెఫినెట్లీ గో టు బృందావన్ అండ్ అక్కడ ఉన్న టెంపుల్స్ కావచ్చు, లేకపోతే యూనో వాట్ ఎవర్ ఇట్ ఈస్, గో అండ్ ఎంజాయ్ ద డివినిటీ. ఓకే, ఆ కృష్ణ తత్వంలో, ఓకే, అండ్ ఆ కృష్ణ నామంలో మునిగిపోండి. ఓకే, సో స్టే ట్యూన్డ్, ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి మీ అందరి కోసం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. జూలైలో కేంద్రం మళ్లీ డీలిమిటేషన్ బిల్లు తెస్తుందనే సమాచారం ఉందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు అన్నారు. దేశం మొత్తం కాకుండా తెలంగాణ ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపి రైతు బంధు నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కరోనా సమయంలోనూ చంద్రశేఖరరావు రైతు బంధు ఇచ్చారని, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమైందని ప్రశ్నించారు. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మహాత్మాగాంధీ యూనివర్సిటీ 13-14 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించింది. రాసిన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేసి అధికారిక వెబ్సైట్ ద్వారా ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూలై 15 నాటికి భారీ మార్పులతో అత్యంత వేగవంతమైన ఐఆర్సిటీసీ వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. దీని ద్వారా కోట్లాది మంది ప్రయాణికులకు సులభమైన వేగవంతమైన టికెట్ బుకింగ్ సౌకర్యం కలుగుతుందని హామీ ఇచ్చారు. దేశంలోని టెలివిజన్ రేడియో ప్రసార రంగంలో భారీ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు వేర్వేరుగా ఉన్న అనేక మార్గదర్శకాలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తూ టెలికమ్యూనికేషన్స్ రూల్స్ 2026 పేరుతో ముసాయిదా నియమావళిని విడుదల చేసింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్లో తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడంపై దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఈ అంశంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రిటర్నింగ్ అధికారి నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. భారత షట్లర్ పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సెమీఫైనల్కు దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్లో తైపీకి చెందిన చెన్ సూయూను 21-6, 21-9 తేడాతో ఓడించారు. సెమీఫైనల్స్లో జపాన్ షట్లర్ అకెనే యమగూచితో సింధు పోటీ పడతారు. ఫిఫా ప్రపంచకప్లో దక్షిణకొరియా జట్టు 2-1 తేడాతో చెకియాపై విజయం సాధించి శుభారంభం చేసింది. తొలి అర్ధభాగంలో ఇరు జట్లు

గోల్స్ చేయలేదు. రెండో సగంలో చెకియా ఆటగాడు లాడిస్లవ్ తొలి గోల్ చేయగా కొరియా ఆటగాళ్లు హవాంగ్ బోయిమ్, ఓ హైన్గ్యూ గోల్స్ కొట్టి విజయాన్ని అందించారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. మరికొన్ని ముఖ్యాంశాలు 8 గంటలకు వినవచ్చు.

ముందే సరుకు సామాన్లు అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది, సినిమాలో జాన్వీ కపూర్ని ఎలాగ చూపిస్తారా అని. 5:14 ఇన్ ద స్టూడియో క్లాక్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ అర్జయ్ జ్యోతిర్మయ్ అండ్ మనము తాజా ట్యూన్స్లో. ఎస్, ద మూవీ పెద్ది, సాంగ్ సూపర్, ఓకే, కానీ ద వే దే షోడ్ ద హీరోయిన్ ఇస్ నాట్ వెరీ మచ్, నాట్ సూపర్ కాదు కదా, నాట్ నార్మల్ ఆల్సో. 2026లో కూడా ఇంకా ఒక అమ్మాయిని ఓకే షో ఆఫ్ కోసం, ఫేస్ వాల్యూ కోసం పెట్టుకొని ఓకే ఆబ్జెక్టిఫై చేసి ఓకే తన గురించి ఈ సామాన్లు సరుకులు అని కూడా పాటల్లో రాసి ఓకే సినిమాలో ఓన్లీ యూనో తనని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో చూపించడానికి తప్ప పెద్ద స్కోప్ ఏమీ లేదు. అండ్ ఇంకా చాలా చాలా మంది దారుణమైన విషయాలు ఉన్నాయి అందులో. అంటే వాట్ ఈజ్ ఇట్, సి ఒక అమ్మాయి అబ్బాయి వెనకబడ్డము, లేకపోతే ఇవంతా చాలా కామన్గా మనం చూస్తూనే ఉంటాం, అది రియల్ లైఫ్లో కావచ్చు, బయట కావచ్చు, ఇవన్నీ కావచ్చు. కానీ వెన్ యూఆర్ పుట్టింగ్ సంథింగ్ ఆన్ సిల్వర్ స్క్రీన్, అది కూడా అంత పెద్ద హీరోలు చేస్తున్నప్పుడు, వాట్ వీ హ్యావ్ టు షో, వాట్ ద పీపుల్ విల్ పర్సీవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒక హీరో ఏమైనా చేస్తే దాన్ని ఖచ్చితంగా చేసేటువంటి ఫ్యాన్స్ ఉన్నటువంటి దేశం మనది, ఓకే, దేవుడిలాగా చూస్తారు. స్టార్ యాక్టర్ అనేది పక్కన పెడితే దేవుడిలాగా చూస్తారు, వాళ్ళు వాడిన థింగ్స్ వాడుతూ ఉంటారు, వాళ్ళు చేసిన పనులు చేస్తూ ఉంటారు. అలాంటిది చీకట్లో ఒక అమ్మాయికి దగ్గరికి వెళ్ళి అమ్మాయికి ఇష్టం లేకుండా తెలియకుండా తనకి యూనో ముద్దు పెట్టేసేసి అది నా వే ఆఫ్ షోయింగ్ ఆఫ్ లవ్ అని చెప్పేసి అందులో చూపిస్తారనమాట. హౌ డిస్గస్టింగ్ ఇస్ దట్ అంటే ఇట్ ఈస్ నో, ఇట్ ఈస్ నాట్ ఓకే, ఇట్ ఈస్ నాట్ లవ్, ఓకే, నో గర్ల్ విల్ లైక్ దట్, ఓకే. దెర్ ఈస్ అ వర్డ్ కాల్డ్ కన్సెంట్. అమ్మాయికి నచ్చడము, అమ్మాయికి ఇష్టం ఉండడము, తను ఒప్పుకోవడము అనేది ఇవి కొన్ని పద్ధతులు, పదాలు ఉన్నాయి. అవన్నిటిని ఎందుకు మర్చిపోయారో ఈ సినిమాలో అనేది నాకు తెలీదు. బట్ ఓవరాల్గా స్పోర్ట్స్ సినిమా ఇదంతా బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ ఒక్క ప్యాటర్న్ అనేది తీసేస్తే, సరే అందరూ అంటున్నారు నెగిటివిటీ ఎక్కువ చేస్తున్నారు, నెగిటివిటీ ఎక్కువ, నో నెగిటివిటీ ఎక్కువ చేస్తున్నారంటే బికాస్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ వేర్ వీ హ్యావ్ టు రేజ్ అవర్ వాయిస్ సో దట్ ఇట్ విల్ నాట్ రిపీట్ ఇన్ ద ఫర్దర్ మూవీస్ అండ్ ఎస్పెషలీ ఇన్ ద బిగ్ స్టార్ మూవీస్. ఎందుకు అంటే వాళ్ళని దేవుళ్ళలాగా కొలిచే ప్రజలు ఉన్నారు, ఓకే, వాళ్ళందరూ కూడా ఇది ఫాలో అయితే చాలా దారుణంగా ఉంటుంది. సో ఇట్ ఈస్ హై టైమ్ ఫర్ ద డైరెక్టర్స్ టు థింక్ అబౌట్ వాట్ దే ఆర్ పోర్ట్రేయింగ్ అబౌట్ అ ఉమెన్ ఆన్ సిల్వర్ స్క్రీన్, ఓకే. సో దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. నచ్చే వాళ్ళందరికీ నచ్చుండొచ్చు, ఓకే, ఇట్స్ నో రాంగ్ షోయింగ్ అ హీరోయిన్ గ్లామరస్గా కావచ్చు, ఇట్లాంటి తప్పేం లేదు. కానీ ఓన్లీ దానికోసమే పెట్టి చూపించడము, అలాంటి సీన్సే పెట్టడం అనేది ఇట్స్ నాట్ ఓకే. అండ్ ఫర్ గాడ్స్ సేక్ వీఆర్ ఇన్ 2026, ఓకే, దట్ ఈస్ మై హానెస్ట్ ఒపీనియన్ ఆన్ పెద్ది. సో ఎస్, ఇంకా బోల్డ్ అని మంచి మంచి పాటలు వస్తున్నాయి తాజా ట్యూన్స్లో కొత్త

0: ఒక్క సినిమా పాటలు మీ అందరి కోసం. అండ్ దెర్ ఈస్ వన్ మూవీ విచ్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఐ విల్ టాక్ అబౌట్ ఆఫ్టర్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఓకే, స్టే ట్యూన్డ్.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, 5:36 ఇన్ ద స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ ఎస్, ఈరోజు ఒక మూవీ రిలీజ్ అయింది. ఓకే, దాని పేరు సింగీతం. ఓకే, సింగీతం. ఓకే, సో ఆల్మోస్ట్ 92 ఇయర్స్ ఉన్నటువంటి సంగీతం శ్రీనివాసరావు గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారంట. సో ఇట్ ఈస్ వెరీ లైక్ ఇన్స్పిరేషనల్. అంటే అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారు కదా, ఏమైనా కొత్త పనులు చేసినా లేకపోతే మనం డిఫరెంట్గా ఏమైనా చేసినా మన రెగ్యులర్ చేసేదానికి, అరే నీ వయసు ఏందయ్యా, నువ్వేందయ్యా, ఈ వయసులో ఎట్లాంటి పనులు చేస్తున్నావు ఏంటి, లేకపోతే నీ ఏజ్ అయిపోయింది, నువ్వు ఇంకేం సాధించలేవు, నీ డ్రీమ్స్, నీ గోల్స్ అన్ని నువ్వు వదిలేసుకోవాలి, ఇట్లా చెప్పే వాళ్ళందరికీ నిజంగా ఈ సంగీతం శ్రీనివాసరావు గారు ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. ఎందుకు అంటే 92 ఇయర్స్లో ఒక మూవీని డైరెక్ట్ చేశారు అంటే మిగతా ఏ కారణాలు, ఏ సాకులు చెప్పుకోగలుగుతారు? మామూలు మనుషులుగా మనం మామూలుగా ఎన్ని సాకులు చెప్తాం, చెయ్యలేము అని అనుకుంటే బోల్డ్ అన్ని సాకులు చెప్పొచ్చు, ఎంతమంది అన్నారు, అదన్నారు, ఇదన్నారు అని ఊరుకోవచ్చు, కానీ చెయ్యాలి అని అనుకుంటే వయసుతో సంబంధం లేదు, పరిస్థితులతో కూడా సంబంధం లేదు, అనుకున్నది చేసేయాల్సిందే అనేదానికి ఇదొక బ్యూటిఫుల్ ఇన్స్పిరేషన్. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మూవీ గురించి చెప్తాను, బట్ టుడే ఇట్స్ ఆల్ అబౌట్ సింగీతం గారు. సో హోప్ యూ గైస్ వాచ్ ఇట్ అండ్ లవ్ ఇట్. ఎస్, ఇంకో బ్యూటిఫుల్ సాంగ్ విందాం, స్టే ట్యూన్డ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు. సొగ్గసి చూడతారమా ఫ్రమ్ ద మూవీ తెలుసు కదా అన్నమాట. ఓకే, పాటలు చాలా బాగుంటాయి. సినిమా ఎంత బక్వాస్గా ఉంటుందంటే నిజంగా చాలా వరకు నేను అసలు సినిమాని తిట్టుకోను. ఓకే, యూనో ఏమనను, ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది అసలు ఏంటి, ఈస్ట్రోజన్కి ఎంత ఉంటే టెస్టోస్టెరాన్కి ఎంత ఉండాలి అని చెప్పేసి. కానీ ఐ వండర్, బోత్ మేల్ అండ్ ఫీమేల్ బాడీస్లో మనకి రెండు హార్మోన్స్ ఉంటాయి. ఓకే, టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉంటాయి.

మేల్ ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉంటే ఫీమేల్ అవుతారు, అంతేగాని ఇది ఎక్కువ అది ఎక్కువ అనేది ఏది లేదు. ఓకే, ఇట్స్ జస్ట్ హార్మోన్. అండ్ ఈ డైలాగ్ విన్నప్పుడల్లా నరాలు కట్ అయినంత పని అవుతుంది నాకైతే. సినిమా కూడా అలాగే ఉంటుంది. అండ్ ఐ వాజ్ వెరీ మచ్ షాక్డ్ టు నో దట్ దిస్ మూవీ వాజ్ డైరెక్టెడ్ బై అ ఫీమేల్. ఒక ఫీమేల్ అయి ఉండి ఇలాంటి డైలాగ్ ఎలా రాయాలనిపించింది అని నేను చాలా ఆశ్చర్యార్థకంగా అనిపిస్తుంది నాకు. అండ్ ఎస్, సమ్ మూవీస్ ఆర్ లైక్ దాట్, వీ కాన్ డూ ఎనీథింగ్. సో ఇది మరి ఈనాటి తాజా ట్యూన్స్. అండ్ వీ హ్యావ్ టాక్ లాట్స్ ఆఫ్ థింగ్స్ అబౌట్ ద మూవీస్, న్యూ ప్లేసెస్ అండ్ యమ్ యమ్మీ టేస్టీ ఫుడ్. హోప్ యూ గైజ్ ఎంజాయ్ టుడేస్ షో. అండ్ ఎస్, విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీక్. అప్పటి వరకు అయితే వింటూనే ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ ఆర్జే జ్యోతిర్మయి సైనింగ్ ఆఫ్ అఫీషియలీ. స్టే ట్యూన్డ్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
2: ఇప్పుడు ఆకాశవాణిలో ఇది మన చట్టం కార్యక్రమంలో వినియోగదారుల చట్టం రైతులకు ఉపయోగాలు గురించి ప్రత్యేక న్యాయవాది వేముల గౌరీశంకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: శ్రోతలకు నమస్కారం.
1: ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల చట్టం ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది అన్న అంశం గురించి తెలియజేయడానికి న్యాయవాది వేముల గౌరీశంకర్రావు గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి గౌరీశంకర్ గారు.
2: నమస్కారం.
1: ఈ వినియోగదారుల చట్టం, వినియోగదారులు అనగానే సామాన్యుల్లో వచ్చే ఒక ఆలోచన ఏంటంటే ఏదో ఒక షాపుకి వెళ్ళి ఒక వస్తువు కొనడము, ఆ వస్తువు సరిగ్గా లేకపోతేనే వినియోగదారుడుగా భావించబడతాడని ఒక జనరల్ భావన ఉందండి. అలా కాకుండా దేశానికే వెన్నుముక రైతు, అందరికీ అన్నం పెట్టి అందరికీ ఆయువు పోసే రైతు తను ఎన్నో విషయాల్లో ఎన్నో సందర్భాల్లో తను కొనుగోలు చేయాల్సి వస్తుంది. అటు పనిముట్లు కానీ లేదా ఎరువులు కానీ పురుగు మందులు కానీ విత్తనాలు కానీ, వారు ఏమైనా మోసానికి గురి కాబడితే వారిని కూడా మనం వినియోగదారులుగా, అంటే వారి పంట కనుక నష్టం జరిగినట్లయితే వినియోగదారులుగా భావించి వినియోగదారు రక్షణ చట్టంలో వారికి ఏమైనా వెసులుబాటు ఉందంటారా?
2: తప్పనిసరిగా అండి. ఇప్పుడు వినియోగదారుల రక్షణ చట్టం అంటే 1986లో మొట్టమొదటి చట్టం వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే మనకు సివిల్ కోర్టులకి ప్రత్యేకంగా సులభంగా సత్వరంగా అతి తక్కువ ఖర్చులో న్యాయం అందించాలనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయంగా జిల్లా ఫర్మ్లు, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ అని చెప్పేసి ఏర్పాటు చేశారు. దీంట్లో కోర్టు ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది. సో సివిల్ కోర్టులో ఉండే టెక్నికాలిటీస్ కానీ కాంప్లికేటెడ్ ప్రొసెసెస్ కానీ కోర్టు ఫీజు ఎక్కువగా ఉన్నట్టు కానీ ఉండదు. చాలా పార్టీలు సొంతగానే చేసుకోవచ్చు, అవసరమైతే అడ్వకేట్ అని పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ ప్రొసెస్ ఏర్పాటు చేశారు. దీని ప్రకారం ఏంటంటే వినియోగదారుడు అంటే ఏ వ్యక్తి అయినా సరే వస్తువులు కొన్నా సేవలు పొందినా, మనం కొన్న వస్తువులో లోపం ఉన్నా సేవలో లోపం ఉన్నా, ఎవరైనా అనుచిత అక్రమ వ్యాపార విధానాలు అవలంబించి మనల్ని మోసం చేసి అలాంటి వస్తు సేవలను అంటగట్టినా, దానివల్ల నష్టపోయిన ప్రతి వ్యక్తి కూడా వినియోగదారుడు. అంటే పెద్ద కంపెనీలు కానీ ఫ్యాక్టరీస్ కానీ అలాంటి వాళ్ళు వ్యాపారం కోసం ఏమైనా వస్తువులు కొంటే, వ్యాపారం కోసం ఇండస్ట్రీస్ కోసం ఏమైనా సేవలు పొందితే వాళ్ళు వినియోగదారులు కాదు, సొంతానికి కొనుక్కునే వ్యక్తిగతంగా మనము కానీ

0: ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కోసం కానీ మనం ఎవరికన్నా కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా వినియోగదాడవుతాడు. ఇలా చూసుకుంటే ఇప్పుడు మనకు రైతులు చెప్పారు మీరు, రైతులు కూడా వినియోగదాడవుతాడు. రైతులు ఏంటంటే వాళ్ళు పండించిన పంట మార్కెట్లో అమ్ముతారు. సరే, విత్తనాలు ఒక 100 గ్రామ్స్ కొనొచ్చు, 200 గ్రామ్స్ కొనొచ్చు, 500 గ్రామ్స్ కొనొచ్చు, ఒక 5 ఎకరాల్లో 10 ఎకరాలు అమ్ముతారు. అలాంటిప్పుడు 100 బస్తాలు రైస్ కానీ లేకపోతే క్వింటాల్స్ క్వింటాల్స్ పత్తి కానీ లేకపోతే మిరప కానీ వస్తుంది. సో లార్జ్ స్కేల్లో ఈ పత్తి అమ్ముతున్నారు, బస్తాలు 100 బస్తాలు తీసిపోయి మార్కెట్లు అమ్ముతున్నారు. కాబట్టి రైతులు వినియోగదారులు కాదు అని కొన్ని సందర్భాల్లో ఈ కంపెనీల వాళ్ళు, సీడ్స్ కంపెనీల వాళ్ళు, మ్యానుఫ్యాక్చర్స్ ఆర్గ్యుమెంట్ చేస్తే అది కరెక్ట్ కాదు. అగ్రికల్చర్ని ట్రేడ్ ఇండస్ట్రీతో పోల్చడానికి వీల్లేదు. ఇది జీవన బృతు కోసం వ్యవసాయదారులు చేస్తుంటారు. కాబట్టి ఈ వ్యవసాయం చేయటం అనేది ఆ వ్యవసాయదారులు వినియోగదారులుగా పరిగణించబడతారు అని చెప్పేసి మన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద చాలా జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వ్యవసాయదారులు వాళ్ళు కొన్న ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, విత్తనాలు కానీ, ఇంకా అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఏదైనా దాంట్లో తప్పు జరిగి ఆ డిఫెక్ట్ ఉండి ఆ సేవలో లోపం ఉండి దానివల్ల నష్టం జరిగితే అలాంటి సరఫరా చేసిన వాళ్ళు కానీ, అలాంటి కంపెనీ మీద కానీ, అలాంటి డీలర్ల మీద కానీ నష్టపరిహారం కోసం మనకు కన్జ్యూమర్ ఫోరంలో, వినియోగదారుల ఫోరంలో కేసు వేసుకుని నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉందండి. అయితే ఈ చట్టాన్ని రీసెంట్గా అంటే 2019లో కొత్త చట్టం తీసుకొచ్చారు. పాత 1986లో ఉన్న చట్టాన్ని టోటల్గా రీప్లేస్ చేసేసారు. దాన్ని తీసేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి దీంట్లో ఇంకా కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత జూరిస్డిక్షన్ పెంచడం జరిగింది. స్టేట్ కమిషన్ మెంబర్స్ ఎక్కువ పెంచడం జరిగింది. మన జిల్లాలలో జిల్లా ఫోరం అంటాం, ఆ జిల్లా ఫోరం పేరు తీసేసి జిల్లా కమిషన్ అంటారు. జిల్లా కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ ఈ మూడు అంచెల విధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ప్రకారము మనము ఏ వ్యవసాయదారు కానీ ఏ వినియోగదారు కానీ వారు ప్రతివాదికి 50 లక్షల రూపాయల లోపు ఏదైనా ప్రతిఫల డబ్బులు ఇచ్చి చెల్లించి వారు కొన్న వస్తువులు కానీ సేవలు కానీ లోపం ఉంటే ప్రతి ఒక్క రైతు కూడా కొన్న వస్తువుల లోపం ఉన్నా సేవల లోపం ఉన్నా కందుమూర ఫోరంలో కేసు వేసి తగిన నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉందండి.
1: గౌరీశంకర్ గారు, ముఖ్యంగా ఒక విత్తనాలు కొన్న రైతు ఆ విత్తనాలు పొలంలో చల్లి పంట పండిస్తాడు, అది నకిలీ విత్తనాలు లేదా నాణ్యత లేని విత్తనాలయ్యి ఆ పంట నష్టపడ్డప్పుడు అది నకిలీవి అని ఎలా ప్రూవ్ చేయాలంటారు?
0: వ్యవసాయదారులు విత్తనాలు కొన్నప్పుడు ఖచ్చితంగా బిల్ తీసుకోవాలండి. అది క్యాష్ బిల్ కావచ్చు, లేకపోతే క్రెడిట్ అప్పుకు తీసుకోవచ్చు, డీలర్ దగ్గర ఏదైనా కావచ్చు, ఏదో విధంగా కొన్నట్లు ఒక బిల్ అంటే తీసుకొని భద్రపరచుకోవాలి.
1: ఆధారం ఉండాలి.
0: రెండు ఏంటంటే వాళ్ళు రైట్ సీజన్లో, ఇప్పుడు ఎండాకాలం విత్తనాలు అంటే ఎండాకాలం వెళ్ళి, వర్షాకాలం అంటే వర్షాకాలం వెళ్ళి, ఆ సీజన్ బట్టి ఆ ప్రాపర్ టైంలో విత్తనాలు నాటాలి. తర్వాత విత్తనాలు నాటిన తర్వాత ఫస్ట్ ఏమొస్తున్న మనకు మొలకలు ఎత్తుతాయి, దాన్ని జర్మినేషన్ అంటారు. జర్మినేషన్ కొన్ని సందర్భాల్లో విత్తనాలు కొన్న విత్తనాలు లోపం ఉంటే జర్మినేషన్ సరిగ్గా రావు. ఏదో 50%, 30%, 40% అట్లా వస్తుంది. కనీసం 80-90% దాకా విత్తనాలు మొలకెత్తాలి. కానీ ఈ విత్తనాలలో లోపం ఉండడం వల్ల ఆ మొక్కలు సరిగ్గా రాదు, దాన్ని జర్మినేషన్ డిఫెక్ట్ అంటారు. 30% 40% వస్తాయి. అలాంటప్పుడు జర్మినేషన్ సరిగ్గా లేకపోతే అది విత్తనంలో లోపం ఉన్నట్లేక, అలాంటి సందర్భాల్లో రైతులు ఇమీడియట్గా స్థానిక అధికారులు ఉంటారు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం మంచిది. అదేవిధంగా లోకల్గా ఉన్న డీలర్, మన విత్తనాలు కంపెనీ ఉంటుంది కదా, డీలర్ అమ్ముతాడు కదా, ఆ డీలర్కి కంప్లైంట్ చేస్తే ఒకటి, అవసరం అనుకుంటే కంపెనీ ఏ సీడ్స్ ఎవరు ఉత్పత్తి చేస్తారో ఆ కంపెనీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ అధికారులు రావడం, ఏదైనా విత్తనాలు తప్పు ఉందా లేకపోతే నా ఈ మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసి సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండో సమస్య ఏంటంటే ఈ జర్మినేషన్ సరిగా ఉన్నప్పటికీ కూడా ఈ గ్రోత్ అనేది పంట మన మొక్కలు పెరగడంలో చాలా సందర్భాల్లో స్టంటింగ్ గ్రోత్ ఉంటుంది, అంటే గ్రోత్ సరిగా ఉండకుండా పొట్టిగా చిన్న చిన్న అయిపోతాయి మొక్కలు,
1: కురచబడిపోతాయి.
0: ఇంకో సందర్భాలు ఏంటంటే మొక్కలు బాగా పెరిగినప్పుడు కూడా ఫ్లవర్స్, కాయలు, పూతలు, పిందులు వచ్చే టైంలో అవి పడిపోతుంటాయి, రాలిపోతూ ఉంటాయి. అది అదొక స్టేజ్ ప్రాబ్లం వస్తుంది. ఆ తర్వాత పంట సపోజ్ ఒక పత్తి విత్తనాలు ఉన్నాయనుకోండి, ఎకరానికి ఒక 15-20 క్వింటాల్స్ రావాలనుకుంటే 5 క్వింటాల్స్, 2 క్వింటాల్స్, 4 క్వింటాల్స్ వస్తాయి. అట్లాగే మిరప పంట కావచ్చు, అవి కూడా చాలా ఈల్డ్ చాలా తక్కువ వస్తుంది, పంట చాలా తక్కువ వస్తుంది. అలాంటి సందర్భాల్లో ఇమీడియట్గా మనం కంప్లైంట్ ఇవ్వాలి, అగ్రికల్చర్ అథారిటీస్ ఇవ్వాలి, అలాగే కంపెనీల వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా అవసరం అనుకుంటే మనం కన్జ్యూమర్ ఫార్మ్లో కేసు వేస్తే వాళ్ళ కమిషనర్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ పంపించి ఇన్స్పెక్షన్ చేపిస్తారు. ఇన్స్పెక్షన్ చేసి అవసరమైతే శాంపుల్స్ తీపిస్తారు. శాంపుల్స్ తీసేసి సపోజ్ ప్యాడీ అనుకోండి, అంటే వరి వేస్తారు కదా, దాంట్లో రైస్ బ్రేడర్స్ కానీ లేకపోతే కాటన్ కానీ లేకపోతే వీటికి సంబంధించి కన్సర్న్డ్ శాస్త్రవేత్తలు ఉంటారు. ఆ శాస్త్రవేత్తలు ఆ శాంపుల్స్ తీసుకొని ఒకసారి విత్తనాలు కాకపోయినా సరే లీవ్స్ ఆకులను కూడా తీసుకుని టెస్ట్ చేయొచ్చు, డీఎన్ఏ టెస్ట్ చేస్తారు. సో ఈ ల్యాబొరేటరీస్ పంపించేసి అగ్రికల్చర్ స్టేషన్స్ ఉంటాయి, లేకపోతే యూనివర్సిటీస్, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉంటాయి, లేకపోతే ఆథరైజ్డ్ వాళ్ళకి కూడా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, అక్కడ పంపించి విత్తనాల్లో లోపం ఉందా, కరెక్ట్గా ఉందా, ఎందుకు ఇట్లా తక్కువ వచ్చిందని చెప్పేసి టెస్ట్ చేసి మనకు రిపోర్ట్ ఇస్తారండి. కొన్ని సందర్భాల్లో అప్పుడు డిఫెక్టివ్ సీడ్ అని చెప్పేసి వస్తే ఖచ్చితంగా మనము కంపెనీ కానీ ఆ డీలర్ మీద కానీ కేసు వేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొన్ని సందర్భాలు ఏంటంటే రైతులు మొత్తం అంత అయిపోయిన తర్వాత, క్రాప్ పీరియడ్ అంతా అయిపోయిన తర్వాత, నష్టం జరిగిన తర్వాత అప్పుడే ఫస్ట్ టైం నోటీస్ ఇస్తుంటారు, లీగల్ నోటీస్ ఇస్తూ. అక్కడ పోతే చూస్తే

0: అంటే ఏముండదు. కాబట్టి అసలు ఎన్ని ఎకరాలు వేశారు, ఎకరానికి ఎన్ని క్వింటాల్స్ ఉత్పత్తి వచ్చింది, దేనివల్ల నష్టం జరిగింది అని తెలుసుకోవడానికి కష్టమవుతుంది. కాబట్టి అప్రాపర్ టైంలో గుర్తు తెచ్చి వెంటనే కంప్లైంట్ చేస్తే ప్రాపర్ సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎవిడెన్స్ కూడా గ్యాదర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మనకు వీళ్ళు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి, ల్యాబొరేటరీ ఇన్స్పెక్షన్ చేసి, టెస్ట్ చేసి మనకు ప్రాపర్ రికార్డ్స్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకుని మనము కన్జూమర్ ఫార్మ్ కేసేస్తే తప్పనిసరిగా రైతులకి ఎంత నష్టం జరిగిందో నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది.
1: అడ్వకేట్ గారు, మీరు చెప్పినట్టుగా ఒక రైతు చాలా మటుకు మనం చూస్తుంటాము పల్లెల్లో అక్షరాస్యత శాతం తక్కువగా ఉంటుంది. అంటే ఒక వస్తువు కొన్నప్పుడు దానిపైన ఉండే కండిషన్స్, కంటెంట్స్ అన్ని చదివేంత ఓపిక ఉండదు. అక్కడ ఎవరైతే డీలర్ ఉంటారో ఆ షాప్ అతను ఉంటాడో, అతను ఏది చెప్తే అది సరి అన్నట్టుగా భావనలో వెళ్ళిపోతారు. మీరు చెప్పిన దాన్ని బట్టి కీడెంచి మేలంచి అన్నట్టుగా ఒకవేళ వస్తువులు అంటే విత్తనాలు కానీ ఎరువులు కానీ

0: చేయాలని అన్నట్టుగా, ఒకవేళ వస్తువులు అంటే విత్తనాలు కానీ ఎరువులు కానీ వాటి ప్రభావం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి, మీ విత్తనాలు ఒక 10 విత్తనాలు 15 విత్తనాలు పక్కన పెట్టుకొని రేపటి నాడు నష్టం జరిగితే ఈ విత్తనాలు వేసిన చెప్పడానికి అవకాశం ఉంటుందంటారా?
1: ఉంటుంది, ఉంటే మంచిదే. శాంపుల్ కొంత పెట్టుకుని ఉంటే మంచిదే. అదేవిధంగా ఆ విత్తనాలకు సంబంధించిన కవర్స్ ఉంటాయి, సాచర్స్ ఉంటాయి, ఆ కవర్ కూడా దాచిపెట్టుకుంటే కనీసం ఆధారం ఉంటుంది. అయితే మీరు చెప్పినట్టు మనకు మెజారిటీ రైతులంతా కూడా కొద్దిగా విద్యావంతులు కాదు, లిటరసీ తక్కువ ఉంటుంది, అంత అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు అన్నీ దాచిపెట్టుకోవడం అంత అవకాశం ఉండదు కాబట్టి ఉన్న విత్తనాలని వేసేస్తారు, కానీ తర్వాత కష్టమవుతుంది. సాధారణంగా ఈ కంపెనీల వాళ్ళు ఏం చేస్తారంటే, విత్తనాలు ఉత్పత్తి చేసే కంపెనీ వాళ్ళు ఈ బాధ్యత విత్తనాల వల్ల తప్పు వల్ల డిఫెక్ట్ వల్ల నష్టం జరిగిందని రుజువు చేయాల్సిన బాధ్యత ఈ వ్యవసాయదారుని మీద ఉంటుంది. వాళ్ళు శాంపుల్ దాచిపెట్టుకొని దాన్ని ల్యాబొరేటరీ పంపించి దాన్ని టెస్ట్ చేపించేసి విత్తనాల లోపంని వాళ్ళు రుజువు చేయాలి రైతులు అని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, చాలా కేసులు చేసేవాళ్ళు. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ రైతులని ఆ బడ్డనా ప్రూఫ్ రైతుల మీద ఉండదు, అంటే రుజువు చేయాల్సిన బాధ్యత విత్తనాలు తప్పు అని రుజువు చేయాల్సిన బాధ్యత రైతుల మీద ఉండదు, అది ఆ కంపెనీ వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రతి కంపెనీ కూడా వాళ్ళ ల్యాబొరేటరీలో టెస్ట్ చేసుకుంటారు, అదే విధంగా కొంత శాంపుల్ సీడ్ వాళ్ళు రిజర్వ్ చేసి పెట్టుకుంటారు, కాబట్టి వాళ్ళ దగ్గర ఆ బ్యాచ్ నెంబర్ ఏ బ్యాచ్ ఉందో బిల్లు మీద ఉంటుంది ఏ బ్యాచ్ విత్తనాలు అని చెప్పేసి, ఆ బ్యాచ్ని బేస్ చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న విత్తనాలని ఫోరంలో కన్జ్యూమర్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి దీన్ని ప్రాపర్ ల్యాబొరేటరీస్ పంపించి అది సరిగా ఉన్నది రిపోర్ట్ ప్రకారం ల్యాబొరేటరీ రిపోర్ట్ ప్రకారం సరిగా ఉన్నదని రుజువు చేయాల్సిన బాధ్యత ఈ విత్తనాలు ఉత్పత్తి చేసే కంపెనీలకు ఉంటుంది.
0: ఒక కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళాలంటే ఒక రైతు ఏమేమి తీసుకెళ్లాల్సి వస్తుంది, అంటే మీరు అన్నట్టుగా రిసీట్ చాలా మంది కొన్న మరుసటి రోజే పడేస్తుంటారు ఆ రసీదు, మరి వాళ్ళ దగ్గర కొన్నట్టుగా మనకు ప్రూఫ్ ఉండదు, ఇంకా ఏ ఏ సంబంధిత డాక్యుమెంట్స్ భద్రపరచాలంటారు?
1: అది ఎక్కడైనా ఎవరి మీద కేసు అంటే కొంత ఎంతో కొంత ఆధారం ఉండాలి. ఆధారం లేకుండా ప్రేమఫీసీగా నేను విత్తనాలు వేసి కొన్నాను రిజల్ట్ రాలేదు ఈల్డ్ రాలేదు నష్టపోయినా అంటే కాదు, రుజువు చేయకపోతే కష్టమవుతుంది. సో ఖచ్చితంగా బిల్స్ తీసుకోవడం మర్చిపోదండి రైతులు. తర్వాత డిఫెక్ట్ అయిన నోటీస్ చేసినప్పుడు జర్మినేషన్లో కానీ గ్రోత్లో కానీ ఆ పూతల పిందులు పడిపోయే టైప్ కానీ లేకపోతే ఈల్డ్ సరిగా లేకపోతే మనము కాంపిటెంట్ అథారిటీస్కి అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ లేకపోతే విత్తనాల కంపెనీలు కానీ ఆ డీలర్ కానీ మనం రైటింగ్లో రాతపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే మనకు ఆధారం ఉంటుంది, వాళ్ళు వచ్చి చూస్తారు, అదేవిధంగా మనకు రిపోర్ట్ కూడా ఇస్తారు. ఇవన్నీ ఆధారం ఉంటే మనము సరిపోతుంది. అంటే మార్కెట్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో ఏ రోజు కావాలంటే ఆ రోజు ధర ఎంత ఉంది మంది ఎంత కమ్మాము రిపోర్ట్ తీసుకుంటే అప్పుడు ఉన్న రేటు దాన్ని బేస్ చేసుకొని ఇంత రావాలి మార్కెట్ రేటు, ఇంత తక్కువ కమ్ముకోవాల్సి వచ్చింది మేము క్వాలిటీ లేదు కాబట్టి ఆ డిఫరెన్స్ మాకు ఇవ్వండి అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది.
0: నష్టపరిహారాన్ని నిర్ణయించడంలో అది పాత్ర
1: వేస్తుంది.
0: అయితే మనం అనుకున్నట్టుగా భగవంతుడి దయతో మంచి అనుకూలమైన పంట రైతుకు శ్రమకు తగ్గ ఫలితం వచ్చినప్పటికీ ఉన్న తన దిగుమతిని అంతా ఒక్కసారిగా అమ్ముకోలేడు కాబట్టి కొంతమంది కోల్డ్ స్టోరేజ్లో వాటిలో నిల్వ చేసుకుంటుంటారు. అక్కడ ఏదైనా సేవాలోపం జరిగి వీళ్ళ ధాన్యానికి కానీ లేకపోతే వీరు పండించిన వస్తువు కానీ నష్టం జరిగితే
1: కూరగాయలు కానీ పండ్లు కానీ అలాంటి డ్యామేజ్ కావచ్చు,
0: దానికి ఏ రకంగా పరిష్కారం ఉందంటారు?
1: సో కోల్డ్ స్టోరేజ్లో దాచిపెట్టుకునే ఆహార ధాన్యాలను దాచిపెట్టుకునే ప్రతి రైతులు కూడా వినియోగదారులు అవుతారండి. ఎందుకంటే కోల్డ్ స్టోరేజ్కి మనము నెలకింతనో పీరియడికల్గా రెంట్ పే చేస్తాం, రెంట్ పే చేసినప్పుడు దానికి సరైన ఎయిర్ కండిషన్ వాళ్ళు మెయింటైన్ చేయాలి. వాళ్ళు సరిగా మెయింటైన్ చేయకుండా దానివల్ల కొన్ని ఈ వస్తువులు దాచిపెట్టుకున్న స్టోర్ చేసుకున్నట్టు వస్తువులు అది పళ్ళు కావచ్చు కూరగాయలు కావచ్చు మిగతా ఆహార ధాన్యాలు కావచ్చు ఏదైనా సరే డ్యామేజ్ జరుగుతుంది. డ్యామేజ్ జరిగినప్పుడు ఆ డ్యామేజ్ ఎంత నష్టం జరుగుతుందో ఆ నష్ట పరిహారాన్ని ఆ కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు మనకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. సో రైతులు కోల్డ్ స్టోరేజ్ మీద కూడా కేసు వేయచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో మనం కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేస్తాం ఆహార ధాన్యాలు దాంట్లో దాచిపెడతాం, చాలా సందర్భాల్లో ఈ కోల్డ్ స్టోరేజ్ కూడా కాలిపోయిన సందర్భాలు ఉన్నాయి సార్. రకరకాల కారణాల చేత కోల్డ్ స్టోరేజ్ కాలిపోయి 400 మంది 500 మంది రైతులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి కేసులు నేషనల్ కమిషన్కి చాలా వెళ్ళినాయి. నేషనల్ కమిషన్ కూడా చెప్పింది ఈ కోల్డ్ స్టోరేజ్లో దాచిపెట్టినటువంటి ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఏమైనా కాలిపోతే దానికి సంబంధించి ఆ కోల్డ్ స్టోరేజ్ వల్లే వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి చెప్పింది. డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ కొన్ని సందర్భాల్లో కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందండి. ఆ ఇన్సూరెన్స్ కంపెనీని ఈ కోల్డ్ స్టోరేజ్ని ఇద్దరిని కలిపి పార్టీ చేసేసి కన్జ్యూమర్ కమిషన్లో కేసేసి నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు చాలామంది రైతులు ఏం చేస్తారంటే మనకు ఉత్పత్తి రాగానే కందులు కానీ మినుములు కానీ లేకపోతే మిరప పంట కానీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి తీసుకొస్తాం అమ్మటం కోసం. చాలా సందర్భాల్లో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వాళ్ళ దగ్గర సరైన ఫెసిలిటీస్ ఉండవు. ఇప్పుడు సడన్గా తుఫాన్లు కానీ వరదలు కానీ వానగాలు వస్తాయి, వాళ్ళు కనీసం దాని మీద స్టోరీ చేస్తాను కానీ కవర్ చేస్తాను కానీ ఆ మిరపకాయలు కానీ లేకపోతే మిగతా ఆహార బస్తాలు ఉంటాయి
0: పల్లీలు కానీ
1: రకరకాల పల్లీలు కానీ రకరకాల శనవలు కానీ ఏమైనా సరే ఇవి చాలా తడిసిపోతాయి డ్యామేజ్ అయిపోతాయి, దానివల్ల చాలా తక్కువ రేటుకి అమ్మాల్సి వస్తుంది. ఒకసారి ఈ మన మొలకలు కూడా వచ్చేస్తాయి చాలా నష్టం జరుగుతుంది.

0: కాబట్టి ఈ విధంగా మనకు వ్యవసాయ మార్కెట్ కమిటీలో మన వ్యవసాయదారులు తీసుకొచ్చిన ఆ ఉత్పత్తిని అక్కడ పెట్టితే ఈ వర్షాల వల్ల కానీ తుఫాన్ల వల్ల కానీ లేకపోతే ఏమైనా కాలిపోవడం జరుగుతుంది ఒక్కోసారి, అలా నష్టం జరిగితే ఆ నష్టాన్ని భర్తీ చేయమని మనం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కూడా కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేసి నష్టపరిహారం పొందొచ్చు. ఎందుకంటే వీళ్ళ దగ్గర సెస్ వసూలు చేస్తారు, వసూలు చేస్తారు కాబట్టి అది కూడా కన్జ్యూమర్ ఫోరం పరిధిలోకి వ్యవసాయ మార్కెట్ కమిటీలు వస్తాయి. మనం కన్జ్యూమరు వినియోగదారుడు ప్రతివాదికి ఎంత డబ్బులు ఇచ్చి వస్తువు కొన్నాడు సేవలు పొందాడు అది ఇంపార్టెంట్. సో 50 లక్షల రూపాయల దాకా వినియోగదారుడు ఎంత చెల్లిస్తాడో అది జిల్లా ఫారంకి పరిధిలో ఉంటుంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కమిషన్ అంటారు, 50 లక్షల నుంచి దాదాపు 2 కోట్ల దాకా ఏమైనా కన్సిడరేషన్ ఉంటే అప్పుడు స్టేట్ కమిషన్లో వేసుకోవాలి. 2 కోట్ల కంటే ఎక్కువ ఉంటే నేషనల్ కమిషన్లో వేసుకోవాలి. తర్వాత సొంతగానే వేసుకోవచ్చు, అవసరం ఉంటే అడ్వకేట్ ద్వారానే వేసుకోవచ్చు, ఇంకా అవసరమైతే మనకు దగ్గరలో ఉన్న వినియోగదారుల సంఘాలు ఉంటే వాళ్ళ ద్వారానే కేసు వేసుకోవచ్చు. తర్వాత మనకు కన్జ్యూమర్ ఫోరంలో 5 లక్షల రూపాయల లోపు కేసులను ఉంటే అది కోర్టు ఫీజు ఒక పైస కూడా ఉంటుంది, ఉచితంగానే ఉంటుంది. సో మిగతా దాటిన తర్వాత కూడా నామినల్ కోర్టు ఫీజు ఉంటుంది, సివిల్ కోర్టుతో పోల్చుకుని చాలా స్వల్పంగా ఉంటుంది.
1: కాబట్టి రైతు తనకు జరిగిన నష్టాన్ని వినియోగదారుల కమిషన్ ముందు పొందుపరిచినట్లయితే ఈ చిన్న చిన్న ఆధారాలతో చేసినట్టయితే ఖచ్చితంగా
0: నష్టపరిహారం పొందొచ్చు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారండి, ధన్యవాదాలండి.
0: నమస్తే. ఇది మన చట్టం.

ఇప్పటి వరకు ఇదే మన చట్టంలో వినియోగదారుల చట్టం రైతులకు ఉపయోగాలు గురించి ప్రముఖ న్యాయవాది వేముల గౌరీశంకర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 6:01 స్టూడియో క్లాక్లో టైం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: వెల్కమ్ బ్యాక్. 611 స్టూడియో క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీ ఆర్జే నందినితో. లైఫ్లో మైల్ స్టోన్స్ అనేవి చాలా ముఖ్యం, ఎందుకంటే ది కీపర్స్ ఆన్ ట్రాక్. కానీ ఆ ట్రాక్లో ఉండటానికి డిస్ట్రాక్ట్ అవ్వకుండా మైల్ స్టోన్ వైపే ప్రయాణం చేయాలి అంటే ఎంత డిసిప్లిన్ కావాలి, ఎంత కన్సిస్టెన్సీ కావాలి. అండ్ ఎవ్రీడే యాజ్ ఇట్ ఇస్ సెడ్, ఇట్స్ నాట్ సండే, రోజు ఒకేలాగా ఉండదు. అండ్ ఈ మధ్యలో వెదరే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనము కూడా నేచర్లో భాగమే కాబట్టి నేచర్లో వెదర్లో జరిగే చేంజెస్ అన్నీ బాడీ మీద ఆటోమేటిక్ చూపించేస్తాయి. బయట ఎండగా ఉంటుంది, మనం వీక్గా ఫీల్ అవుతాము. చల్లగా ఉండి వర్షం పడితే మనకి వైరల్ వచ్చేస్తుంది. ఇంత డిస్టర్బెన్సెస్ డిస్ట్రాక్షన్స్ ఉన్నప్పుడు మనం ఫోకస్డ్గా ఎలా ఉంటాము? డిస్ట్రాక్ట్ అవ్వకుండా పెట్టుకున్న మైల్ స్టోన్ టువర్డ్స్ ఎట్లా మూవ్ అవుతాము? కొంచెం కష్టమే కదా. ఎందుకంటే ఈ డిస్ట్రాక్షన్స్, రెస్ట్ డేలు, బాడీ రిఫ్రెష్ అవ్వడానికి టైమ్ లాంటివి ప్లానింగ్లో పెట్టము. ప్లానింగ్ చేసేటప్పుడు అంట డోపమిన్ రిలీజ్ అవుతుంది, అందుకే యూ ఫీల్ సో ప్రొడక్టివ్ ఆఫ్టర్ మేకింగ్ అ ప్లాన్. ఎలా అనిపిస్తుందంటే అబ్బాయ్ నిజంగా గోల్ అచీవ్ చేసేసినంత సాటిస్ఫాక్షన్ వస్తుంది ప్లాన్ చేస్తేనే. కానీ మనకు తెలుసు ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే యాక్చువల్లీ రియల్గా గోల్ అచీవ్ చేస్తామని. కానీ ప్లానింగ్ నుంచి గోల్ అచీవ్ చేసే మధ్యలో ఉన్న జర్నీ ఈజ్ యాక్చువల్లీ ద టఫెస్ట్. కొన్నిసార్లు నెగిటివ్గా ఉండొద్దు, క్రిటిసిజం తగ్గించుకోవాలి అంటారు. ఈవెన్ ఐ బిలీవ్ దాట్ ఏదున్నా చాలా ఆప్టిమిస్టిక్గా పాజిటివ్గా ఉండాలి అని. బట్ కొన్ని ఫ్యాక్ట్స్ ఆర్ హార్ష్, బట్ స్టిల్ దే హ్యావ్ టు బి హార్ష్. ఎందుకంటే మనల్ని అంత టఫ్గా మనమే పెట్టుకోవాలి. స్కూల్ తర్వాత కాలేజ్ తర్వాత చెప్పేవాళ్ళు ఉండరు, అది కెరియర్ కానివ్వండి ఆర్ ఎనీ అదర్ డెసిషన్స్. సో అంత టఫ్గా సస్టైన్ అవ్వాలి అనుకుంటే వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ ఎన్కౌంటర్స్ విత్ ద బ్రూటల్ ట్రూత్. అండ్ యాజ్ ఐ టోల్డ్, ప్లానింగ్ నుంచి అచీవ్మెంట్ వరకు ఉన్న జర్నీ ఇస్ ద టఫెస్ట్. మాట్లాడుకుందాము. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని. స్టే ట్యూన్డ్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఈకాలి ఆహూరు ఇవెన్నెల నువ్వు నేను ఎలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో అలా ఎలా?
2: ఓ హీరోయిన్ ఇలా

0: FM Rainbow 101.9 Musically yours.
1: 6:31 స్టూడియో క్లాక్ లో టైం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇందాక మాట్లాడుకున్నట్టు ప్లానింగ్ నుంచి మైల్ స్టోన్ అచీవ్ చేసే జర్నీ ఈజ్ ద టఫెస్ట్. అది ఎందుకు అంటే ఇన్ అ పాజిటివ్ సెన్స్, బికాస్ పేపర్ మీద ప్లాన్ బాగానే ఉంటుంది, అది ఇన్ రియల్ జరగాలి అంటే చాలా ఫ్యాక్టర్స్ వస్తాయి. లైక్ ఇందాక మాట్లాడుకున్నట్టు వెదర్ డిఫరెన్స్ అయి ఉండొచ్చు, ముందు రోజు ఒకలాగా రేపటి రోజు ఇంకోలాగా ఉంటుంది వెదర్. సో దానికి అకామిడేట్ అయ్యేంత కెపాసిటీ మన బాడీకి ఉండాలి. ఏ వెదర్నైనా అడాప్ట్ చేసుకునే కెపాసిటీ మనము బిల్డ్ చేయాలి. అది బిల్డ్ చేయడానికి స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ అవ్వాలి. దిస్ ఇస్ ది బయోలాజికల్ ఆస్పెక్ట్. అది కాకుండా సెకండ్ థింగ్ విచ్ మైట్ డిస్టర్బ్ అస్ ఫ్రమ్ స్టేయింగ్ ఆన్ ట్రాక్ వచ్చేసి సడన్ పనులు, వేరే ఎవరికో కుదరట్లేదు అనేసి నిన్ను చేయమనడము, లేకపోతే నువ్వు తక్కువ ఎస్టిమేట్ చేయడము, అనుకున్న టైం వరకు ఇంటికి రీచ్ అవ్వకపోవడము, మేబీ డ్యూ టు ట్రాఫిక్ అయి ఉండొచ్చు ఆర్ సమ్ ఎక్స్ట్రా మీటింగ్ విచ్ హ్యాస్ స్ట్రెస్డ్ బియాండ్. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ మనం చేయము. కాబట్టి ప్లాన్ని పాటివ్వడము, స్టిక్ ఆన్ అవ్వడము చాలా కష్టం అనిపిస్తుంది. సో ఆన్ డే టు డే బేసిస్ ఎవ్రీథింగ్ ఈజ్ అ సర్ప్రైజ్. నన్ను అడిగితే ఎవ్రీ అవర్ ఈజ్ అ సర్ప్రైజ్, బికాజ్ పొద్దున్న లేచినప్పుడు ఒక ప్లాన్తో లేస్తాము, బికాజ్ వీ ఆల్రెడీ హ్యావ్ ఇట్ ఆన్ పేపర్. అది మనకి తప్ప ఇంకా ఎవరికి తెలీదు, మన పక్కనున్న మమ్మీ డాడీకి, సిబ్లింగ్స్కి కూడా తెలీదు వాట్ ఈస్ అ ప్లాన్ ఫర్ టుడే. సో వాళ్ళు సమ్ ర్యాండమ్ పాయింట్ తీసుకొని రావచ్చు, లేదు ఆఫీస్లో కలీగ్స్ ఇంకొక పాయింట్ తీసుకొని రావచ్చు, మేనేజర్ ఇంకోటి తీసుకొని రావచ్చు, బికాస్ మనం రిసోర్స్ కదా ప్రతి ఒక్కరికి. యూ హ్యావ్ టు బీ లైక్ దాట్. సో యాసెట్స్ ఉండాలి ఉన్న ప్లేస్లో. ఆవిడ పనికి మాల్

0: నోడు వీడికి ఏం సంబంధం లేదు అని కాకుండా, ఓకే వీళ్ళ దగ్గర వెళ్తే మన పని అవుతుందన్న నమ్మకం ఎదుటి వాళ్ళకి కలిగించాలి. సో ఇలా ర్యాండమ్ ర్యాండమ్ పనులు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో మనము విత్హోల్డ్ అయ్యే కెపాసిటీ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. అలా పని చేయదు అని నేను చెప్పట్లేదు. యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ ఇట్. ఓకే అది ఎంత అర్జెంట్, ఎన్ని నిమిషాల్లో అది ఫినిష్ చేయగలము అన్నదాన్ని ప్రయారిటైజ్ చేసుకొని ఇవాళ చేయాలా లేకపోతే రేపు చేయాలా అన్న క్యాల్కులేషన్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ చేయగలిగేంత పొటెన్షియల్ వన్ హ్యాస్ టు డెవలప్. మాట్లాడుకుందాము. స్టేట్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ రాజే నందిని.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
4: చెప్పనులే కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
3: తుడపకలే, చిన్నగా రాసుకో.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Welcome back. 640

0: ఏ స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్ సో ప్లానింగ్లో డిస్ట్రాక్షన్స్ రాకూడదు అని అనుకుంటే, ఐ మీన్ జర్నీలో డిస్ట్రాక్షన్స్ రాకూడదు అనుకుంటే, ఫస్ట్ మనము ప్లానింగ్ చాలా రియలిస్టిక్గా చేయాలి. ఒక పని 4 అవర్స్ అవుతుంది అని మనకి తెలిస్తే, ఐ వుడ్ సజెస్ట్ 5 to 5.5 అవర్స్ దానికి టైం ఇచ్చేయడం. ఎందుకంటే ఏదైనా అన్ఫోర్సిన్ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఆ టైంలో అకామిడేట్ చేసేయచ్చు. కానీ హార్డ్ అండ్ ఫాస్ట్గా 4 అవర్సే ఇచ్చుకుంటే సమ్టైమ్స్ ఆ డిస్ట్రాక్షన్ చాలా క్యారీ ఫార్వర్డ్ అయిపోయి రిపిల్ కూడా అయిపోతూ ఉంటుంది. ఒక టాస్కే దొబ్బింది అనుకుంటే ఇంకా దాని క్యారీ ఫార్వర్డ్ అయితే ఇంకా మిగతావి కూడా పోతాయి. అండ్ ఈవెన్చువలీ ప్లానింగ్ హాలిక్స్ ఎవరైనా ఉంటే ఓసిడి వల్ల చాలా చిరాకు వస్తుంది. ఓసిడి అబ్సెసివ్ క్లెన్లీనెస్ డిజార్డర్. సో ఇలాంటివి అవాయిడ్ చేయడానికి రియలిస్టిక్ ప్లానింగ్, ఫ్యూచరిస్టిక్ ప్లానింగ్ మంచిది. లెట్ ద ప్లాన్ బి యాజ్ స్మాల్ యాజ్ విజిటింగ్ అ ఫ్రెండ్. ఒక కెఫేకి వెళ్ళాలి ఫ్రెండ్ని కలవడానికి. ఐడియల్లీ 45 మినిట్స్ ట్రాఫిక్ టైం అనుకుందాము. అంతకన్నా ముందు హాఫ్ అన్ అవర్ ఇఫ్ యూ హ్యావ్ టు ప్లాన్. ఏదన్నా కొంచెం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే, రివర్స్ క్యాల్కులేట్ చేస్తే ఐడియల్ అండ్ చాలా టెంటేటివ్ టైమ్ జోన్స్ మనకి అర్థమైపోతాయి. సో ఇలా చేస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ బ్రెయిన్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, నోయింగ్ దాట్ వీ ఆల్వేస్ హ్యావ్ బఫర్ టైం. ఓకే 10 మినిట్స్ కాదు, మనకు ఒక 15 మినిట్స్ బ్రీతింగ్ స్పేస్ ఉంది కాబట్టి ఇట్ విల్ ఆల్సో టేక్ టైమ్ టు కీప్ స్విచ్చింగ్. అండ్ దిస్ ఇస్ ద సీక్రెట్ విచ్ మోస్ట్ మల్టీ టాస్కర్స్ డు నాట్ షేర్. ప్రతి పని మధ్యలో ఒక 10-15 మినిట్స్ గ్యాప్ ఉంటుంది అండ్ బయోలాజికలీ వాళ్ళు వైర్డ్ అయిపోయి ఉంటారు ఆ గ్యాప్కి. ఇట్స్ లైక్ ప్లగ్ అండ్ ప్లే. ఒక ప్లగ్లో లైక్ ఒక టాస్క్లో ప్లగ్ పెడితే వాళ్ళ పర్సనాలిటీ మారిపోయి కంప్లీట్గా ఆ టాస్క్ చేస్తారు. మళ్ళీ విత్ 10-15 మినిట్స్ ఆఫ్ గ్యాప్ ఆ ప్లగ్ తీసి ఇంకొక సాకెట్లో పెడితే దే ఆర్ అట్ కంప్లీట్ డిఫరెంట్ పర్సన్. దిస్ మైట్ బీ ఎగ్జాస్టింగ్, మల్టీ టాస్కింగ్ అందరూ చేయలేరు, బట్ చేయగలిగిన వాళ్ళకి ఇట్ సమ్టైమ్స్ ఈజ్ ఎగ్జాస్టింగ్. సో అప్పుడప్పుడు కొంచెం బ్రేక్స్ తీసుకుంటూ మళ్ళీ ఆప్టిమల్ లెవెల్లో వర్క్ చేస్తూ అలా సీసో బ్యాలెన్స్ చేసినట్టు బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. బట్ వెదర్ డిస్ట్రాక్షన్స్ ఆర్ ట్రాఫిక్ డిస్టర్బెన్సెస్ని మనం అవాయిడ్ చేయలేము, మనం కంట్రోల్ చేయలేము కాబట్టి దీస్ బఫర్ బ్రేక్ చంక్స్ విల్ అకామిడేట్ ఎవ్రీథింగ్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 స్టూడియో క్లాక్లో టైం 6:51.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

స్టూడియో క్లాక్ లో టైం 7:01 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. క్లాక్ లో 7 అయ్యింది అనగానే మనకు గుర్తొచ్చేది హలో రెయిన్బో. సో మనము హలో రెయిన్బోకి వచ్చేసాము. వెల్, ఇవాళ టాపిక్ ఏంటో ఈ పాట తర్వాత చెప్తాను. స్టేట్ యూనిట్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని.

7:11 స్టూడియో క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో నార్మల్గా కుక్కపిల్లలు అంటే ఇష్టం ఉంటుంది, పిల్లి పిల్లలు, ఇలా రకరకాల జంతువుల్ని మనం పెంచుకుంటూ ఉంటాం. అదేవిధంగా రకరకాల చెట్లు కూడా పెంచుకుంటూ ఉంటాం. కొంతమందికి సన్ రైజ్ చూడడం ఇష్టము, కొంతమందికి సన్సెట్ చూడడం ఇష్టము, కొంతమందికి మౌంటైన్స్కి వెళ్ళడం ఇష్టము, మరికొంతమందికి బీచెస్కి వెళ్ళడం ఇష్టం. ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ఇష్టాయిష్టాలు ఉంటాయి. అందుకు ఈరోజు మనం కూడా మన ఇష్టాయిష్టాల గురించి మాట్లాడుకుందాం. మీకేం ఇష్టము, ఎందుకు ఇష్టము, ఇష్టం ఉంటే ఎంత ఆఫెన్గా, ఫర్ ఎగ్జాంపుల్ బీచెస్ ఇష్టం ఉంటే ఎంత ఆఫెన్గా మీరు బీచెస్ వెళ్తారు, మీరు లాస్ట్ టైం వెళ్ళిన బీచ్ ఏంటి, ఫేవరెట్ బీచ్ ఏంటి, ఇలా దానికి సంబంధించి మీకు నచ్చింది మీరు నాతో షేర్ చేసుకోవడానికి డయల్ చేయాల్సిన నంబర్ 0402323003, 0402323482104.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: Yours.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మన ఫస్ట్ కాలర్ ఎవరు మాట్లాడేద్దాము. హలో
2: హలో
1: నమస్కారం అండి, మీ పేరు?
2: హలో నమస్కారమ్మా.
1: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను ఓరేటి ప్రభాకర్ రావు మాట్లాడుతున్నాను.
1: ఓకే, మీ ఇష్టాయిష్టాలు ఏంటి చెప్పండి.
2: ఇష్టాయిష్టాలు నాకు ఎక్కువగా ట్రిప్స్కి వెళ్ళడం ఇష్టం.
1: ఓకే,
2: అక్కడ హిల్ ఏరియాస్, రిసార్ట్స్ చాలా బాగుంటాయి. ఈ మధ్యనే ఇక్కడ చిక్మగళూరు అని చెప్పి బెంగళూరు దగ్గర ఉంది, చిక్మగళూరు దగ్గర మునాయార్ అని చెప్పని ఒక హిల్ ఉందన్నమాట, కొండ ప్రదేశం.
1: ఓకే,
2: పైకి చాలా హైట్ అది, మన కర్ణాటక ప్రదేశంలోనే చాలా పెద్దది ఆ కొండ.
1: ఓకే ఓకే.
2: అలాగే సీతాగిరి అని చెప్పని ఒకటి ఉంది, అది కూడా కొండ. ఈ సీతాగిరి పై నుంచి వెళ్తే మా ములాయర్ అని చెప్పని ఒకటి ఉంది, ఆ గిరి ఆ కొండ వస్తుంది ములాయన్ గిరి. చాలా అద్భుతం అనిపించింది అమ్మా, జీవితంలో ఒకసారైనా అలాంటివన్నీ చూస్తుండాలి.
1: అవునండి, థ్యాంక్ యూ.
2: ఎందుకంటే భగవంతుడు మనకి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు.
1: అవును,
2: ఉన్నంత వరకు ఆయన ప్రపంచాన్ని చూడాలి, ఏం చేసేది ఉందని.
1: అంతే అంతే, మనం పని చేసుకున్నామా, ప్రపంచాన్ని చూసామా, అంతే ఉండాలి.
2: చూడాలి, నాలుగు తెలుస్తాయి.
1: అవును,
2: నాలుగు ఫ్రెండ్స్ కలుస్తారు, వాళ్ళ తాలూకా హావభావాలు ఏమిటి, వాళ్ళ అలవాట్లు ఏమిటి తెలుస్తాయి మనకి.
1: అవును కరెక్ట్.
2: మన అలవాట్లు ఏమిటి, మన హావభావాలు ఏమిటి వాళ్ళు తెలుసుకుంటారు.
1: అవును,
2: అందుకని అప్పుడప్పుడు నేను ట్రిప్స్ కి ఎక్కువగా వెళ్తుంటాను అన్నమాట.
1: ఓకే అండి, ఇట్స్ వెరీ
2: గుడ్. థాంక్యూ ఓరేటి ప్రభాకర్ రావు, నమస్కారం.
1: థాంక్యూ సో మచ్ ప్రభాకర్ రావు గారు. సో అది చాలా మంచి మాట చెప్పారు, అప్పుడప్పుడు ట్రిప్స్కి వెళ్తూ ఉండాలి. ఎదుటి వాళ్ళ గురించి మనకి, మన గురించి ఎదుటి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అలాగే మన పర్స్పెక్టివ్ అనేది, దృష్టికోణం అనేది బ్రాడన్ కూడా అవుతుంది. ఇంట్లో ఉన్న మన పనులు అవే ఉంటాయి, ఇంట్లో ఉంటే ఇంటి పనులు, పర్సనల్ పనులు, ఆఫీస్ వర్క్ ఇవే ఉంటాయి, అండ్ దట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. కానీ ఇవి చేసి చేసి కూడా కొంచెం చేంజ్ కావాలి అంటే నాలుగు గోడల నుంచి బయటకు వెళ్ళాలి, అండ్ నలుగురితో మాట్లాడాలి. మనం కూడా నెక్స్ట్ కాలర్ని తీసుకుందాము, అంతవరకు ఈ పాట వినేసేయండి. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, 7:21 స్టూడియో క్లాక్లో టైం.

0: వెల్కమ్ బ్యాక్. మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాము. అంతకుముందు ఈ స్పాట్ వినేద్దాం.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: హలో.
3: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
3: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోల్శెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకే అండి, చెప్పండి.
3: ఇక ఎఫ్ఎం రెయిన్బో వింటూ ఉంటే అండి, మాలో ఒక రకమైన శక్తి పెరుగుతుందండి, పట్టుదల అనేది పెరుగుతుందండి. డిసెంబర్ నెలలో ఆర్జే వివి లక్ష్మి గారు విమానాలు ఎవరెక్కారని ప్రోగ్రామ్ ఇచ్చారని, వెంటనే మా అబ్బాయిని టికెట్ బుక్ చేయమనండి. ఇక్కడ హైదరాబాద్ నుంచి రాజమండ్రి విమానంలో వెళ్ళేవాడిని డిసెంబర్ 13 అండి, 2025 లే. ఇకపోతే April 30 మా మనవాళ్ళు అందరినీ తీసుకుని, తాతయ్య సెలవులు కదా, హాలిడేస్ కదా, మీరు ఎలాగైనా రావాలంటే అండి పాతికొండలు వెళ్ళేవాడిని.
0: ఓకే ఓకే అండి.
3: నాకు కళ్ళు లేకపోయినా కానీ నేనే అన్ని ఇలాగ వెళ్ళాలి అలాగ వెళ్ళాలి, డైరెక్షన్ చెప్తుంటానండి. కళ్ళు లేకపోయినా కానీ కళ్ళు ఉన్నట్టే ఉంటానండి. మన ఓలేటి ప్రభాకర్ గారు చెప్పారు చూడండి, కళ్ళు మనకు కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, తిరగాలి చూడాలనండి. కళ్ళు లేకపోయినా తిరుగుతుంటానండి, నెల నెల కూడా మా ఊరు వెళ్తుంటాను. పెన్షన్ వస్తుంది నాకు, 6000 పెన్షన్ వస్తుందండి, ప్రతి నెల వెళ్తానండి. మా ఇంటి దగ్గర ఇకపోతే మా మనవాళ్ళండి చెవుల పిల్లలు కుందేళ్ళు తెలిసింది, ర్యాబిట్స్ అంటారు. హలో, అవి పన్నెండు ఉన్నాయండి, 12 అండి, పెంచుతున్నారండి. ఇంటికి రా బాబు అంటే వినరండి. దాని జతకు కుక్క ఉందండి, కుక్క అంటే వాళ్ళు చాలా కోపడతారండి, కుక్క అని రండి. దాన్ని షేర్ అని పేరు ఎట్టారండి, షేరు అనాలండి. కుక్క అంటే కోపడతాను, తాతయ్య అంటారండి. కుక్క ఎదురు ఎక్కడుందంటే అవి ఏంటంటే అండి, కుక్క చెవులు పిల్లలు అన్ని కలిసి ఆడుకుంటాయండి.
0: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలా ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ఇష్టాలు ఉంటాయి. కొంతమంది ప్లేసెస్కి, ఇలా పెట్స్కి, అట్ ది సేమ్ టైం పెట్స్ని పెంచుకుంటున్నా కూడా వాటిని ఇంట్లో అలా బంధించకుండా అవుట్డోర్స్కి తీసుకుని వెళ్తూ ఉండాలి. అపార్ట్మెంట్ కల్చర్లో కొంచెము కుక్క పిల్లల్ని, డిఫరెంట్ డిఫరెంట్ పంది పిల్లలు, ర్యాబిట్స్, పిల్లులు, ఇవి అపార్ట్మెంట్ కల్చర్లో కొంచెం మన మధ్యలో ఉండటం కష్టం ఉంటున్నప్పటికీ కూడా పెంచుకుంటున్నారు. బట్ వాటికి అవుట్డోర్ అలవాటు చేయాలి. స్పెసిఫిక్గా డాగ్స్ గురించి మాట్లాడుకుంటే, బ్రీడ్స్ అన్నీ యాక్టివ్గా ఆడుకునే బ్రీడ్స్ ఉంటాయి, చాలా ఎనర్జెటిక్ బ్రీడ్స్ ఉంటాయి. వాటిని చిన్నప్పటి నుంచే బయటికి అలవాటు చేయకపోతే అవి చాలా లెథార్జిక్ అయిపోతాయి, అండ్ వాటికి ఒక యాంగ్జైటీ అనేది డెవలప్ అవుతుందంట. ఇది మనకి తెలీదు, అందుకే అప్పుడప్పుడు డాగ్స్ చాలా డిఫరెంట్గా వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. ఇదంతా జరగకూడదు అంటే ఫస్ట్ ఏవైనా పెంచుకోవాలి, ఇంటికి తెచ్చుకోవాలి అంటే దాని గురించి ఎక్స్ట్రీమ్లీ డీప్ రీసెర్చ్ చేసి మన వల్ల అవుతుందా లేదా అనేది చూసి అప్పుడే డిసిజన్ తీసుకోవాలి. ఎందుకంటే తెలిసి ఒక వేరే ప్రాణానికి మనము డిస్టర్బెన్స్ కలిగించకూడదు కాబట్టి. యూఆర్ లిసనింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో మీ ఇష్టాయిషాల గురించి నాతో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నంబర్ 04023230.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాము. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? హలో
4: హలో, గుడ్ ఈవినింగ్ అమ్మా.
3: గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
4: మాట్లాడుతున్నానమ్మా. టాపిక్ చాలా బాగా ఇచ్చావు. బాంబే అంటే చాలా ఇష్టం అమ్మా. చాలా సార్లు పోయినాను, చౌపాటి దగ్గర కూర్చొని ఐస్ క్రీమ్ తిన్నా, చాట్స్ తిన్నా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొక కోరిక ఏముందంటే, నాగార్జున సాగర్ టు శ్రీశైలం బోట్ లో పోవాలనండి. చాలా రోజులు క్లోజ్ చేశారు, మళ్ళీ స్టార్ట్ చేశారు. మొత్తం మేము ఫ్యామిలీతో పోదాం అనుకుంటున్నామా, ప్లాన్ చేస్తున్నామా, ఇంతవరకు కాలేదు, చూద్దామని అనుకుంటున్నామమ్మా.
3: ఓకే ఓకే అండి,
4: ధన్యవాదాలు అమ్మా. కే రమేష్ ఉస్మాన్ గారు.
3: థ్యాంక్ యూ రమేష్ గారు. సో ఇలా బకెట్ లిస్ట్ అనేది ఎప్పుడూ ఉండాలి. అది ఇప్పుడు ఇందాక కాలర్స్ చెప్పినట్టు నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు బోట్ రైడ్ ఉంటుందన్న విషయం నాకు తెలియదు. సో ఇలా మన నలుగురితో కలిసి నాలుగు ప్లేసెస్కి వెళ్ళి నలుగురితో మాట్లాడితే ఇలా నాలుగు కొత్త విషయాలు తెలుసుకుందా. ఇవాళ నేను తెలుసుకున్న ఫస్ట్ కొత్త విషయం, సో ఎప్పుడైనా సరే ఒక బకెట్ లిస్ట్ అనేది మెయింటైన్ చేయాలి. ఒక ప్లేస్ నచ్చినా, ఒక ఫుడ్ ఐటమ్ ఏదన్నా మీరు విన్నా ఆర్ ట్రై చేయాలి అనిపించినా, ఏదన్నా పర్టికులర్ సిటీలో పర్టికులర్ టెక్స్టైల్ గురించి విన్నా, అది మీకు కావాలి అనుకున్నా, ఇవన్నీ అచీవ్ చేయాల్సిన అనుకున్నవన్నీ ఒక బకెట్ లిస్ట్లో రాసుకోవాలి. అవుతుందా అవ్వదా, ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది అన్నది ప్రస్తుతానికి ఆలోచించాల్సిన పని లేదు. ఫస్ట్ రాసుకున్నట్టయితే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ట్రిప్ ప్లాన్ చేయాలనుకున్నప్పుడు ఆర్ నిజంగా ఇఫ్ యూ వాంట్ అ బ్రేక్ అన్నప్పుడు మీకు ఒక గ్లిమ్స్ ఆర్ ఐడియా బకెట్ లిస్ట్ అనేది ఇచ్చేస్తుంది. విజిట్ చేయాల్సిన టెంపుల్స్, తినాల్సిన డిషెస్, కొనుక్కోవాల్సిన ఆర్టికల్స్, అవన్నీ టెక్స్టైల్స్ వాట్ ఎవర్, అవన్నీ కొంచెం క్లియర్ కట్గా మీకు అర్థమయ్యేటట్టు రాసుకుని ఉంటే వెన్ ఎవర్ యువర్ కన్ఫ్యూజ్డ్ అలా బకెట్ లిస్ట్ ఓపెన్ చేసి చూసుకుంటే యూ విల్ నో వాట్ టు డూ. అడ్వెంచర్ చేయాలన్నప్పుడు అడ్వెంచర్ కావాల్సిన లిస్ట్ చూసుకోవచ్చు, స్పిరిచువల్ ట్రిప్ కావాలన్నప్పుడు స్పిరిచువల్ ప్లేసెస్, లేదు ఇట్ హ్యాస్ టు బి అన్ ఆల్ మిక్చర్ అన్నప్పుడు ఒక సిటీ ఫిక్స్ అయిపోయింది విచ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ అండ్ అక్కడ నియర్ బై ఏముంది, వాట్ ఈస్ ద లోకల్ కల్చర్, లోకల్ ఫుడ్ ఏంటి, లోకల్ టెక్స్టైల్ ఏముంది, అక్కడ లోకల్ పీపుల్ ఎవరు, లోకల్ ట్రైబ్ ఏంటి, అక్కడ ఉన్న నేషనల్ పార్క్స్, రివర్స్, రిజర్వాయర్స్, డ్యామ్స్, టెంపుల్స్, షాపింగ్ ప్లేసెస్, వాట్ నాట్. యూ జస్ట్ నేమ్ అ సిటీ అండ్ ఎవ్రీ సిటీ విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ అ థింగ్. ప్రశాంతంగా ఒక 5 to 10 days ఖాళీ కుదుర్చుకొని అక్కడికి వెళ్ళి అక్కడ లోకల్ వాళ్ళతో తిరిగి లోకల్ పీపుల్తో కమ్యూనికేట్ అయితే మనం ప్లాన్ చేసుకున్న వాటి విషయాల కన్నా 10 రేట్లు ఎక్కువ విషయాలు దొరుకుతాయి. సో వెన్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్ జస్ట్ డిసైడ్ వన్ ప్లేస్ అండ్ గో. లెట్ ఇట్ బీ అ స్మాల్ సిటీ. ఒక్కటే విజిట్లో మొత్తం స్టేట్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలన్న అంబిషియస్ గోల్ పెట్టుకోకుండా ప్రశాంతంగా వెళ్ళిన ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి రావడం కూడా ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా. అదేవిధంగా నేను లక్నో వెళ్ళినప్పుడు రూమీ దర్వాజా చూశాను. నేను మేబీ ఒక మూవీలోనో సీరియల్లోనో ఎక్కడో చూసి

ఉంటాను. ఐ రియలీ లైక్ ద ఆర్కిటెక్చర్. అలా కొంచెం దాని గురించి రీసెర్చ్ చేస్తే, ఓ లక్నోలో ఇది ఒక గేట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రూమి దర్వాజా. అండ్ ఈ గేట్ యొక్క స్పెషాలిటీ, దర్వాజా అంటే డోర్, ఇట్స్ లైక్ అ ఎంట్రన్స్ టు సంథింగ్ అనుకోండి, ఈ రోడ్ నుంచి ఆ రోడ్కి, ఈ ఏరియా నుంచి ఆ ఏరియాకి కనెక్ట్ చేసేది. సో రూమి దర్వాజా స్పెషాలిటీ ఏంటంటే, ఆ దర్వాజా ఒక సైడ్ నుంచి ఒక కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, ఆర్కిటెక్చరల్ స్టైల్ ఉంటుంది, ఇంకొక సైడ్ నుంచి ఇంకోలాగా ఉంటుంది. రోడ్కి ఒక సైడ్ నుంచి చూస్తే ఇట్ లుక్స్ లైక్ అ ప్రాపర్ ఆర్చ్ అండ్ అ డోర్, బట్ అదే వెనక్కి వెళ్ళి చూస్తే మనకి ఒక బిల్డింగ్ లాగా కనిపిస్తుంది, అంటే ఒక ప్యాలెస్ లాగా ఉంటుంది. ముందు నుంచి చూస్తే వెనకది ఇమాజిన్ చేయలేము, వెనకది నుంచి చూస్తే ముందుది ఇమాజిన్ చేయలేము. దాట్ ఈస్ సచ్ అన్ ఆర్కిటెక్చరల్ మార్వల్. సో రూమి దర్వాజా, దాని పక్కనున్న భూల్భులయ్య, ఇవి లక్నోలో చాలా ఫేమస్ అంట. అండ్ ఈ విషయాలు నాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది అబౌట్ భూల్భులయ్య. సో ఏదన్నా విషయం కానీ మనం ఒక జస్ట్ స్టార్ట్ చేయాలి అంతే, వెళ్ళాలి చూడాలి అనుకుంటే ఒకదాంతో పాటు నాలుగైదు ఆటోమేటిక్గా ట్యాగ్ అయిపోతాయి, అండ్ ఇట్ విల్ బికమ్ ద మోస్ట్ మెమరబుల్ ట్రిప్ యూ విల్ ఎవర్ ఇమాజిన్. అండ్ ఈ ట్రిప్స్ గురించి చెప్తూనే ఉంటాము, బట్ ఇంకొక చిన్న టిప్, సజెషన్ ఆర్ ఐడియా ఏంటి అంటే, వెర్ ఎవర్ యు ఆర్, ఇమీడియట్గా జర్నల్ చేసుకుంటారు కొంతమంది, ఇమీడియట్గా రాసుకుంటారు, ఆర్ ఎక్కడైనా నోట్ చేసుకుని ఉంటారు. బట్ నోటింగ్, రైటింగ్ కొన్నిసార్లు పాసిబుల్ అవ్వకపోవచ్చు. సో వాట్ ఐ డూ, ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటాను, లేకపోతే ఇన్స్టెంట్గా వీడియో రికార్డ్ స్టార్ట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వటము. అక్కడ మనకు అనిపించిన విధానము, ఒక చూసినప్పుడు మనకి లోపల అనిపించిన ఎమోషన్స్ ఆర్ ఆలోచనలు, ఏదన్నా ఫ్లుక్లో ఎవరినైనా చూస్తే అరే అనిపించిన విషయాలన్నీ చిన్నగా వాయిస్ నోట్స్ పెట్టుకోవడము, లేకపోతే వీడియో రికార్డ్ తీసి పెట్టుకోవడము, ఇట్స్ జస్ట్ యువర్ పర్సనల్ డిజిటల్ జర్నల్. ఆ తర్వాత వెన్ యు ఆర్ బ్యాక్, ఇవన్నీ ఒకటి ఒకటి అలా స్క్రోల్ చేస్తూ చూస్తూ ఉంటే ఇట్స్ లైక్ యూ విల్ రీలివ్ దట్ ప్లేస్ అగైన్ అండ్ అగైన్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, స్టూడియో క్లాక్లో టైం 7:36.

0: FM Rainbow 101.9, musically yours.
1: So we have our next caller. Hello.
2: Hello, ma. Nandini.
1: నమస్కారం అండి, రమణయ్య గారు.
2: బాగున్నావు తల్లి?
1: బాగున్నానండి, మీరు బాగున్నారా?
2: చూసుకొని
1: మీ వాయిస్ కట్ అవుతుందండి, క్లియర్ గా లేదు. మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదు. ఓకే అండి. సో యా, ప్లేస్కి వెళ్ళినప్పుడు ఫుడ్ కూడా చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సిన విషయము, బికాజ్ ఎవ్రీ స్టేట్ ఇండియాలో ఒక ఒథెంటిక్ డిష్ ఉంటుంది. ఇదే కాకుండా ప్రతి ప్లేస్కి ఒక లోకల్ లిటరేచర్ కూడా ఉంటుంది. ఆ ప్లేస్లో పుట్టిన వాళ్ళు రాసిన బుక్స్ కానివ్వండి, అక్కడ ఉన్న ఫోక్ మ్యూజిక్, అక్కడున్న లిరిసిస్ట్, అక్కడున్న పోయెట్స్, ఇలా చాలా చాలా లోకల్ ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ వీళ్ళని ఐడెంటిఫై

చేయాలి అంటే అక్కడ ఉన్న లైబ్రరీకి వెళ్తేనే తెలుస్తుంది. మనకి ఏ ఇంటర్నెట్లో అయినా న్యూస్ పేపర్లో అయినా ఓవర్వ్యూ దొరుకుతుందేమో, బేసిక్ హైలైట్స్ దొరుకుతాయేమో, కానీ యాక్చువల్గా ఒథెంటిక్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనం ఫిజికల్గా లోకల్ లైబ్రరీస్, లోకల్ స్కూల్స్కి వెళ్తేనే అక్కడ ఉన్న కల్చర్ ఏంటి, అక్కడ ఎలాంటి హిస్టరీ ఉండింది, ఎలాంటి వాళ్ళు ఉన్నారు అన్న విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. ఇలా తెలుసుకుంటూ ఉంటే అసలు క్యూరియాసిటీకి ఎండే ఉండదు. సో ఆల్ వీ హ్యావ్ టు గివ్ ఇస్ సమ్ టైమ్, సమ్ ఫైనాన్షియల్ బ్యాకప్ అండ్ అన్ ఐ ఫర్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9. స్టే ట్యూన్ స్టేడియో క్లాక్లో టైమ్ 7:39.

0: FM Rainbow 101.9, musically yours.
1: All right, we have our second caller. Hello.
2: Hello.
1: Namaskaram, andi mee peru?
2: Nenu Kumar maatladutunnanu, Guntur nunchi.
1: Cheppandi, meeku em ishtamu?
2: సో నాకు కూడా ట్రావెలింగ్ చేయటం ఇష్టం అండి. అంటే టూర్స్ కాకుండా ఓన్లీ ట్రావెలింగ్ అన్నమాట. అదొక కొంచెం జలసాలుగా కొంచెం ఎంజాయ్ లాగా ఉంటుంది. ఇంకా ట్రావెలింగ్ చేస్తూ ఎఫ్ఎం వింటూ అంటే ఇంకా ఇష్టం.
1: ఓకే ఓకే అండి.
2: ఎఫ్ఎం వింటూ ఎఫ్ఎంతో కాల్లో మాట్లాడదాం. అండ్ అలాగే పెట్స్ ని పెంచుకోవడం కూడా ఇష్టమే, కాకపోతే వాటిని ఎలా చూసుకోవాలనేది నాకు ఐడెంటిఫై లేదు. నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం.
1: ఓకే ఓకే.
2: ఇంకా నేను జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అవి తెలుసుకుంటాము. చాలా ఇష్టమేనండి.
1: ఆల్ రైట్ ఆల్ రైట్. చాలా ఇష్టాలు ఉన్నాయి మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. యా ఇందాక మాట్లాడినట్టు ఇష్టాలు అసలు రెస్ట్రిక్ట్ అవ్వాల్సిన పనే లేదు. చాలా విషయాల మీద ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు. పలానా మ్యాగజైన్ చదవాలి, లేకపోతే పలానా ఎడిటోరియల్ చదవాలి, పలానా ఎడిటర్ రాసే కాలమ్స్ పర్టికులర్గా ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ డెఫినేషన్ ఫర్ లైక్స్ అండ్ దేర్ ఇస్ నో క్లియర్ బౌండరీ. అండ్ అసలు బౌండరీ ఉండాల్సిన అవసరం కూడా లేదు. కొంతమందికి అసలు ఏమీ ఇష్టం ఉండదు, అది కూడా ఒక రకమైన ఇష్టము. ఇలా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ మధ్యలో ఉంటాం కాబట్టి పీపుల్ అబ్జర్వేషన్ కూడా ఒక స్కిల్ అన్నమాట. జనాల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అని ఫ్రీగా హ్యూమన్ సైకాలజీ కోర్స్ కూడా చేసేయచ్చు. అది నాకు ఇష్టము. అది చూసి నేర్చుకొని అర్థం చేసుకొని మనం ఎంత ఇంప్రూవ్ అవ్వచ్చు, ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు అన్నది నేనైతే ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాను నా ఇండివిజువాలిటీలో. అలా మీరు కూడా ఏమన్నా యునీక్గా వియర్డ్గా ఇష్టాలు ఏమన్నా ఉంటే డెఫినెట్లీ డూ కాల్ మీ అండ్ షేర్ విత్ మీ. ద నంబర్స్ యూ హ్యావ్ టు డైల్ ఇన్ ఆర్ 0402323003, 0402323482 1, 0402970 4715, అండ్ దిస్ ఇస్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని.

0: చూసుకో బల్లా, సూపర్ హిట్ సాంగ్.
1: మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో,
2: వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మేడం గారు. శ్రీనివాసరావు మలక్పేటమ్మ.
1: గుడ్ ఈవినింగ్ అండి. టాప్ చెప్పండి,
2: బాగుంది. ఏంటంటే నాకు ఫ్రెండ్షిప్ చేయటం అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు మా పార్క్ లో అంటే మేము చాలా ఏళ్ళకే లొకాలిటీలో ఉంటున్నాము. 65 ఇయర్స్ అయిపోయింది. కాబట్టి అందరితో కూడా అటాచ్మెంట్ తోటి ఉంటాము. నేను అంటే టెంపుల్ కమిటీ చైర్మన్ అయ్యాను, స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ అయ్యాను, యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యాను. అన్ని రంగాల్లో కూడా కొంచెం రాణించాము. ఇప్పుడు పార్క్ ఉంది, పార్క్ లో కూడా బాగా ఇది చేస్తున్నాం అన్నమాట. 21st జూన్ కు కంపల్సరీగా యోగా డే మేము జరుపుకుంటాము. 5 ఏళ్ళకెళ్ళి కంపల్సరీగా అంటే పేదహీన నుంచి ఎప్పుడైతే మురళి గారు మొదలు పెట్టారో అప్పటి నుంచి కూడా మేము మా దగ్గర పార్క్ లో యోగా డే చేసుకుంటాము. ఈసారి కూడా యోగా డే చేసుకుందాం అనుకుంటున్నాము. దానికి నాకు లేదా 100 పీపుల్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వాళ్ళకి ఎలాంటి సహకారాన్ని అందిస్తామనేది ఇంకో 1 or 2 డేస్ లో డిసైడ్ చేసి వీఆర్ గోయింగ్ టు టెల్ ది డెసిషన్ టు ది ఆల్ ది పీపుల్ దోస్ ఆర్ కమింగ్ టు ది పార్క్ అండి.
1: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, దట్స్ అన్ అమేజింగ్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ
2: సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, నా కాల్ తీసుకున్నందుకు.
1: యూ వెల్కమ్,
2: వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ,
1: థ్యాంక్ యూ. సో యా, ప్యాషన్ ఉండడమే కాకుండా నలుగురిని దాంట్లో తీసుకొని వెళ్ళి తోడుగా నడవాలి అంటే ఇట్ టేక్స్ గట్స్, బికాజ్ అందరూ ఒకేలాగుండరు. మనుషులతో డీల్ చేయడం అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ చాలా పేషెన్స్గా కూడా ఉండాలి. సో అందరినీ గ్యాదర్ చేయడము, ఇవన్నీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్గా ఎండ్ చేయడం కూడా ఇట్స్ అన్ ఆర్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్. వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా ఫస్ట్ ప్లాన్ చేయాలి, తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ ఈ డే రోజు ఏమన్నా అటు ఇటు అయినా కూడా అస్సలు మొహం మీద ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ కనిపించకుండా ఓన్లీ స్మైల్తో మొత్తం స్ట్రెస్ని హ్యాండిల్ చేయగలిగితే ఇంకేమొద్దు. లైఫ్లో కావాల్సిన ఒక పెద్ద స్కిల్ డీలింగ్ విత్ పీపుల్ వచ్చేసినట్టే. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9. స్టూడియో క్లాక్లో టైం 7:54.

వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. హైదరాబాద్ డిఆర్డీఎల్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతను ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం ఎదగాలని ఆకాంక్షించారు. దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో రేపు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్ జరుగుతుంది. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ నెల 2వ తేదీన తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించేందుకు తలపెట్టిన బహిరంగ సభకు కేవలం శాంతి భద్రతలను పరిగణలోకి తీసుకుని మాత్రమే పోలీసులు అనుమతించలేదని, దీని వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, త్వరలోనే కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుందని, రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై జూలైలో బిల్లు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయ వనరుల పెంపు కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, జీఎస్టీ ఫిట్మెంట్ కమిటీలో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్కతుర్తి సిద్దిపేట జాతీయ రహదారి పనులపై సమీక్షించారు. 100 రోజుల ప్రత్యేక కార్యాచరణతో పెండింగ్ పనులను వేగవంతం చేసి వచ్చే 2వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు విడుదల చేశారు. అమెరికా రాయబారికి 2వసారి భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. 2 రోజుల క్రితం ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి ఘటనలో 3 భారతీయ నావికులు మృతి చెందారు. అమెరికా దాడికి నిరసనగా ఢిల్లీలోని రాయబారికి మరోసారి సమన్లు అందజేసింది. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను, సులభమైన యాత్రా అనుభవాన్ని కల్పించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 10వ ఎడిషన్ ఈరోజు ప్రారంభమవుతుంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరిగే ప్రారంభ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AANews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. మరికొన్ని ముఖ్యాంశాలు రేపు ఉదయం 8 గంటలకు వినవచ్చు.

7:59 స్టూడియో క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో మనము హలో రెయిన్బో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 8:00కి న్యూస్ హెడ్లైన్స్ వింటారు, ఆ తర్వాత 8:30కి మళ్ళీ మాట్లాడుకుందాము. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని, స్టే ట్యూన్డ్.

పక్కన దే, ఈ పక్కన దే, తలపైన ఆకాశం ముక్కన దే. ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పొప్పులు తగలెట్టే నిప్పు నే.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: మాటైనా మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: Manu Cenerenceni.
1: నైన్ ఫైవ్ స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హై ప్రభాత్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే నందిని. వెల్ చూస్తూ చూస్తూ ఇంకో వీక్లో ఇంకొక మంత్లో సెకండ్ వీక్ సెకండ్ ఫ్రైడే వచ్చిరానే వచ్చేసింది.

అలా డేస్ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నాయి, అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు స్లో డౌన్ అయ్యాయి అని కూడా అనిపిస్తుంది కదా. వాట్ యూ థింక్? మీరు కూడా కొంచెం సెట్ బ్యాక్ అయ్యి ఈ వీకెండ్లో ప్రశాంతంగా కూర్చొని హౌ దీస్ 6 మంత్స్ హ్యావ్ బీన్ అని ఆలోచించండి. బికాస్ కొన్నిసార్లు ఆల్బమ్స్ చూస్తున్నప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుంది, ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ టైం ట్రావెలింగ్. అలాగే ఈ ఫైవ్ అండ్ హాఫ్ మంత్స్ ఎలా వెళ్ళాయి, ఏం చేశారు, ఎంతమంది కొత్త వాళ్ళని కలిసారు, ఎన్ని కొత్త విషయాలు నేర్చుకున్నారు, అలాగే ఎన్ని మెమరీస్ గ్యాదర్ చేశారు, వాట్ ఆర్ ద లెసన్స్ యూ హ్యావ్ లెర్న్డ్, ఇలా చిన్న చిన్న చిన్న చిన్న ఆస్పెక్ట్స్ని కొంచెం జూమిన్ చేసి చూస్తే యూ విల్ గెట్ అ పర్స్పెక్టివ్. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అసలు ఏమీ తేడా లేదు, ఊరికే అలా వెళ్ళిపోతున్నాయి, మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉన్నాము అన్న ఫీలింగ్ ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. బికాస్ సోషల్ మీడియాలో అన్ని సక్సెస్ స్టోరీసే ఉంటాయి, నోబడీ ఈజ్ షోకేసింగ్ దేర్ స్ట్రగుల్, నోబడీ ఈజ్ షోకేసింగ్ దేర్ జర్నీ. రా ఫుటేజెస్ ఏమీ లేవు, ఆనెస్ట్లీ ఏమీ లేవు, ఓన్లీ ఆస్థెటిక్ ఫీచర్స్ ఉన్నాయి. అది ఆ కంటెంట్, ఆ బ్రెయిన్ రాటింగ్ కంటెంట్ చూస్తున్న కొద్దీ వీఆర్ ఆల్ ఫీలింగ్ లాస్ట్, వీఆర్ ఆల్ ఫీలింగ్ లెఫ్ట్ బిహైండ్. ఇలాంటి ఫీలింగ్స్ రావడం చాలా సహజమే, బికాస్ చుట్టూ అందరూ సక్సెసెస్ పోస్ట్ చేస్తున్నారు కాబట్టి మనకు వాళ్ళు ఎవరో తెలీదు, మనం లైఫ్ టైంలో వాళ్ళని కలుస్తామో లేదో తెలీదు, పర్సనల్గా ఏమన్నా కనెక్షన్ ఉందా అంటే లేదు. బట్ స్టిల్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి సోషల్ మీడియాస్లో వీ విల్ ఫాలో థౌజండ్స్ ఆఫ్ పీపుల్, వీ విల్ సీ థౌజండ్స్ ఆఫ్ కంటెంట్ దట్ దే ఆర్ మేకింగ్, అండ్ అన్ని సక్సెస్ స్టోరీసే. బాధపడుతూ డిప్రెస్డ్గా ఉన్నాయి అన్నవి కూడా ఈ మధ్య స్క్రిప్టెడే కాబట్టి. సిట్ బ్యాక్, టేక్ డిజిటల్ డీటాక్స్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ నిజంగా మీ లైఫ్లో ఏం జరిగింది, బీ ద హీరో ఆఫ్ యువర్ ఓన్ స్టోరీ. సిట్ బ్యాక్ అండ్ గో త్రూ all the things that have happened in the last 5.5 months of 2026. You're listening to Akashvani Hyderabad FM Rainbow 101.9. nen cheppina exercise cheyandi, you'll feel absolutely better. And last year ee time ki ekkada unnaru, what were your goals, what do you wanted to achieve, and ee roju 1 year tarvata aa goals, aa achievements, aa desires, aa wishes a level lo kunnayi, are you still sticking on to them? ఆర్ మారిపోయాయా? చూసుకోండి.

0: ఆహారం.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నీకు.
2: నీకు
1: నే
2: రాసే.
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ లెక్క కాదు, ఉత్తరమే రా. చదువు.
3: తమ్మని ఏ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
4: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
4: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
4: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
4: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది, కానీ నేనే

నేర్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.